ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 8వ తేదీ బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 46 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 జూలై నెల 8వ తేదీ బుధవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన లింగ వివక్ష, ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:00 వనపర్తి జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా తశ్వ శ్రీ సాగర్ల సత్తయ్య గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ఇది మన చట్టం

శీర్షికన రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ కె జ్ఞానానందం. ఈ ఉదయం 9:00, 10:00, తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో జేఎన్ గిరిజాకుమార్ గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వయలిన్పై శ్రీ అనంత శౌరి రాజన్, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కిషోరి ఆమోన్కర్ గారు ఆలపించిన గీతాలు ప్రసారమవుతాయి. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గ్రహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం.

0: ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. విను వెంటనే జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ. చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వానాకాలం కందిపంట సాగు గురించి రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. నేటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు జిల్లా కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. రాత్రి 8:03 ఆత్మార్పణ నాటకం ప్రసారమవుతుంది. మణిపురి మూలం శ్రీ మహాతమ్ చరణ్ సింగ్, హిందీ అనువాదం శ్రీ కృష్ణమోహన్, తెలుగు సేత శ్రీమతి కె రాజేశ్వరి. ఈ నాటకం నిర్వహణ డాక్టర్ వేదగిరి రాంబాబు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చక విషయ. ఈరోజు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ప్రసారం కానుంది. ఈరోజు రాత్రి 10:45 పాత తెలుగు చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మై మనోజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत इंडोनेशिया रणनीतिक साझेदारी को और मजबूत करने का आह्वान किया. उन्होंने कहा कि इससे दोनों देशों की समृद्धि बढ़ेगी और क्षेत्रीय तथा वैश्विक शांति भी बनी रहेगी. प्रधानमंत्री ने कहा कि भारत मुक्त हिंद प्रशांत क्षेत्र का समर्थन करता है और विस्तारवाद नहीं विकास मार्ग पर चलता है.
2: भारत विस्तारवाद नहीं विकासवाद की नीति पर चलता है और इसलिए हम भारत में कहते हैं सबका साथ सबका विकास. आज मैं यही

0: Tirth. Secretaries and senior officials of more than 15 ministries were present at the meeting. Dr. Mishra directed that the overall situation should be continuously monitored and the impact of the monsoon or delayed monsoon on vulnerable districts must be assessed in coordination with states so that remedial action can be taken up when necessary. During the meeting, officials of the IMD presented the overall rainfall situation in June and July till yesterday. Director General of Meteorology updated on the status of monsoon coverage in the country and the possible impact of El Nino. The first week of July has shown above normal monsoon. Weak to moderate El Nino is expected in July and August. Secretary Agriculture made a detailed presentation on the preparedness for possible impact of El Nino during the Kharif season. Department of Drinking Water and Sanitation informed of their monitoring of the situation in the districts and stable situation as on date. Department of Health and Family Welfare has put in place advisories for heat waves and monitoring of heat waves, high humidity and dengue outbreaks. Department of Consumer Affairs shared status of retail prices and adequacy of buffer of rice, wheat and pulses. Department of Rural Development briefed on work started since 1st July under Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission and 1 crore person days have been generated so far. External Affairs Minister Dr. S. Jaishankar has stated that the India-Bahrain cooperation continues to deepen. Dr. Jaishankar concluded his two-day visit to Bahrain yesterday. During the visit, Dr. Jaishankar had an audience with Bahrain's King Hamad bin Isa Al Khalifa in the presence of Crown Prince and Prime Minister Prince Salman bin Hamad Al Khalifa. He also had a separate call on Deputy Prime Minister Sheikh Khalid bin Abdullah Al Khalifa. During these meetings, the External Affairs Minister conveyed the greetings of President Draupadi Murmu, Prime Minister Narendra Modi, and reaffirmed India's commitment to further deepening the long-standing and friendly bilateral partnership with Bahrain. He thanked the leadership of Bahrain for ensuring the safety, security, and well-being of the Indian community in the kingdom. The External Affairs Minister is currently on an 11-day trip to Qatar, Bahrain, Kuwait, Oman, New York, and Brussels. In football, Switzerland defeated Colombia 4-3 in a penalty shootout in Vancouver to reach the quarterfinals of FIFA World Cup for the first time since 1954. In another round of 16 match, Argentina defeated Egypt 3-2 in Atlanta. Argentina was trailing by 2 goals till 78th minute when the defending champions pulled off a stunning comeback with Cristiano Ronaldo scoring the first goal at 79 minutes. The equaliser came through Messi in 83 minutes while Enzo Fernandez completed the turnaround with the winner in the extra time. In men's cricket, England defeated India by 125 runs in the third T20 International at Trent Bridge in Nottingham last night, chasing a target of 202 runs set by England. India lost wickets in quick succession and were all out with a paltry score of 76 in 11.4 overs. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram, Samayam 6 Gantala 10 Nimishalu. ఈనాటి భావన శీర్షికన లింగ వివక్ష. ఈ అంశంపై డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విందాం.
2: లింగ వివక్ష. మా ఇంటి మహాలక్ష్మి అని, ఆడపిల్ల కదా అని ఎంతో ప్రేమతో అతిగా శ్రద్ధను చూపిస్తూ జాగ్రత్తగా ఆడపిల్లలను ప్రత్యేకంగా పెంచే పద్ధతి మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే తండ్రి, భర్త, కుమారుడు స్త్రీల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వారిని శ్రమ పెట్టడం ఇష్టం లేక వారిని బయట ప్రపంచానికి దూరంగా ఉంచడంతో స్త్రీలు విద్య, ఉద్యోగాలకు దూరమైనారన్నది ఒక కోణంలో పరిశీలిస్తే తెలుస్తుంది. తాను అధికుడనని అహంకారంతో, ఆధిపత్య ధోరణితో తన అదుపులో నుండి తొలగిపోతుందేమోనన్న అనుమానంతో ఉద్దేశపూర్వకంగా స్త్రీలను తక్కువ చూపు చూస్తూ కించపరిచే లింగ వివక్షను మాత్రం ఖచ్చితంగా ఖండించవలసిందే. సమానమైన అర్హతలు ఉండి సమానమైన సామర్థ్యంతో పనిచేసే నేర్పు ఉన్న స్త్రీల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం కూడా లింగ వివక్షే అవుతుంది. దీనివల్ల స్త్రీలలో నిబిడీకృతమైన శక్తి సామర్థ్యాలు సమాజానికి ఉపయోగపడకుండా నిష్ప్రయోజనమైపోతాయి. దీనికి ఒక పరిష్కారం ఉంది. ఇప్పటి కాలంలో యువతీ యువకులు కొంచెం పెద్దయిన తరువాతనే వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకున్నాకే పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రకమైన లింగ వివక్షను అధిగమించవచ్చు. చదువు సంస్కారం ఉన్నా

0: యువతి యువకుల మధ్య ఎక్కువ తక్కువల ప్రస్తావన రానే కూడదు. అలాగే సమానత్వాన్ని గురించి కూడా వెంపర్లాడకూడదు. సహజ సిద్ధంగా ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి, ఎవరి నైపుణ్యాలు వారివి, శక్తికి మించి కాయకష్టం చేస్తూ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకుని సమానమైన పనికి తక్కువ వేతనాన్ని పొందుతూ ఇంటా బయట తీవ్రమైన వివక్షకు గురి అవుతున్న శ్రామిక స్త్రీలు తమ కష్టాన్ని మరిచిపోతూ తమ ధర్మాన్ని వారు నిజాయితీగా నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి లింగ వివక్షకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉంది. మరికొందరు స్త్రీలు తాము వేడి నీళ్లకు చన్నీళ్లుగా తోడ్పడదామన్న ఉద్దేశంతో తాము కూడా నాలుగు రాళ్లు కూడపెడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటి స్త్రీల కష్టాన్ని పురుషులు తప్పకుండా గుర్తించాలి. నేటికీ చెదురుమదురుగా లింగ వివక్ష కొనసాగుతూ ఉండడం బాధాకరమైన విషయం. గతంలో కంటే ఇప్పటి పరిస్థితి మెరుగుపడిందనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో విపరీత పరిణామాలు కూడా జరుగుతున్నాయి. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం అందరికీ ఆదర్శం కావాలి. ఒక తండ్రి తన కుమార్తెలోని క్రీడా ప్రావీణ్యాన్ని గుర్తించి గొప్ప హోదా కల తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పిల్లకు మంచి శిక్షణనిప్పించాడు. ఆ పిల్ల ప్రపంచమంతా మెచ్చుకునే గొప్ప క్రీడాకారిణి కాగలిగింది. అలాగే పారిశ్రామికవేత్తలు విద్యావంతులు తమ భార్యలను ప్రోత్సహించడం కూడా శుభపరిణామమే. తాము ఎంతో కష్టపడుతూ నిరంతరం పిల్లల సంక్షేమం కోసం పాటుపడే తల్లి కుటుంబ బాధ్యతలను భుజాల మీద మోస్తూ కష్టనష్టాలను పంటి బిగువున దాచి ఉంచి పైకి నవ్వుతూ ఉండే తండ్రి, వీరు అందరికీ ఆదర్శం కావాలి. లింగ వివక్ష పేరుతో విభేదాలు పొడచూపితే కుటుంబం ముందుకు సాగలేదు. నేటి తరం యువతీ యువకులు రేపటి తల్లిదండ్రులు. అందుకే బాధ్యతాయుతంగా మెలగాలి. వివక్షకు, విభేదాలకు, అహంకారానికి, ఆధిక్యానికి చోటు ఇవ్వకుండా, వాటిని పట్టించుకోకుండా కేవలం ధర్మంపైన దృష్టి నిలిపితే వివక్షలు ఉండనే ఉండవు.
1: లింగ వివక్ష. ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ కె. లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మదనుగరే తవ సుప్రభాతం. గాఢంధకార పటలం గగనం జగాతి మోహాంధకార ఇవ సన్మనుజం సమస్తం. రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం. యా రాత్రినాథ నుహరే తవ సుప్రభాతం.

ఫలితుందని పెంచరళం రింగెదను రాముడు సర్వాత్మకుడనుచు నిర్ఘాతంబునెదను రాముడు సర్వాత్మకుడనుచు నిర్ఘాతంబునెదను రామానుజ భాష్యము నిజమనుచు సరస్వతి విలచెదను.

మీరింతవరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి. పొలం పనులు. వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి రైతన్నల కోసం కొన్ని సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు చేస్తే రైతులు చక్కటి ఫలసాయాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఈ విధంగా సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొక్కజొన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి ప్రతి తర్వాత మొక్కజొన్న ప్రధానంగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి పొందదగిన పంటగా ఇది రైతులలో ప్రాచుర్యము పొందింది. అయితే ఆశించిన దిగుబడి సాధించడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్

0: ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన కారణాల వల్ల ఈ పంట నుండి ఆశించినంత దిగుబడి సాధించలేకపోతున్నారు. మరి కారణాలు ఏంటంటే, సారవంతమైన భూములను వదిలేసి తక్కువ శక్తివంతమైన నేలలో సాగు చేస్తున్నారు. వర్షాభావం కారణంగా విత్తనాలు ఆలస్యంగా విత్తటం, పంట పెరుగుదల దశలో బెట్ట పరిస్థితులను కూడా ఎదుర్కోవడం ఇదొక కారణం. ఇక మొలక దశలో నీటి ముంపునకు గురి కావడం కూడా జరుగుతుంది. అందుకే ఈ పంటలో ఆదాయం పొందలేకపోతున్నారు. తగిన మోతాదులో ఎరువులు కూడా సక్రమంగా వేయకపోవడం ఇదొక కారణం. అధిక వర్షాల వల్ల కలుపు నివారణను సకాలంలో చేయలేకపోతున్నారు. పంట సున్నిత దశలో తేమ లేకపోవడం, చీడపీడల నివారణలో అప్రమత్తత ఉండడం. ఇప్పుడు చెప్పిన విధంగా రైతులు గమనిక పాటించి చక్కగా నిర్వహించుకోవాలని తెలియజేశారు శాస్త్రవేత్తలు. ఇక ఈ మొక్కజొన్నకు అనుకూలమైన నేలలు నల్లరేగడి, ఎర్ర, ఇసుక కలిగిన ఒండ్రు నేలలు బాగా అనుకూలం. ఇవి నీరు బాగా ఇంకే నేలలుగా ఉండాలి. పిహెచ్ స్థాయి 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. అయితే చౌడు భూములు, నీరు నిలిచే భూములు మొక్కజొన్నకు అనుకూలంగా ఉండవు. మరి విత్తే కాలం అయితే వర్షాధార మొక్కజొన్న పంటను సాధారణంగా జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకుంటారు. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. మరి ఈ రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆ వివరాలు ఇలా అందజేస్తున్నారు. వర్షపాతాన్ని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు శ్రేష్టంగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉన్న తేలిక నేలలో స్వల్పకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ధృవీకరించబడిన ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల నుండి విత్తనాలు రైతులందరూ కొనుక్కుంటే చక్కగా మంచి ఉత్పత్తిని సాధిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన రకాలు కొన్ని మనకు మన రైతు సోదరులకు సిఫారు చేస్తున్నారు. ఈ విధంగా DHM 117 ఈ రకం వచ్చేసి కాండం తులుసు పురుగు, కుళ్ళు తెగులకు నిరోధకత కలిగి 95 నుండి 100 రోజుల్లో ఈ పంట చేతికొస్తుంది. DHM 121 కుళ్ళు తెగులతో పాటు కొంతమేర నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. కరీంనగర్ మొక్క 1 ఎండు తెగుళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది. మరి కరీంనగర్ మొక్క విత్తు ఆలస్యమైన 90-95 రోజుల్లో పంట కోతకు వచ్చే రకం. ఇటువంటి రకాలను ఎంపిక చేసుకొని మన తెలంగాణ ప్రాంతం అంతా రైతులు విత్తుకుంటే చక్కటి మొక్కజొన్న పంట ఆదాయం చేతికొస్తుంది. మరి ఈ మొక్కజొన్న పంటకి నేలని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి నేల బాగా దున్ని చదును చేసుకోవాలి. 60 సెంటీమీటర్ల మధ్యంతరంతో బోదెలు కూడా తయారు చేసుకోవాలి. ఇక విత్తన మోతాదు, మొక్కల సాంద్రత ఈ విధంగా విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల విత్తనాన్ని వాడాలి. 60x20 సెంటీమీటర్ల అంచనాలతో మొక్కలు నాటాలి. అంటే ఎకరాకు 33,337 మొక్కలు నాటాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం కూడా చాలా అవసరం ఈ మొక్కజొన్న సాగులో. కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంకోజబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్ వాడాలి. సాయంత్రం నిలిప్రోర్ ఇంకా థయోమిథాక్సాం మిశ్రమం వాడడం వల్ల కత్తెర పురుగుల నుండి రక్షణ కలుగుతుంది. ఈ విధంగా ఈ విత్తన శుద్ధి కార్యక్రమాన్ని చేసుకొని మొక్కజొన్నను సరి అయిన సమయంలో విత్తుకొని సరి అయిన ఎరువులు వేసుకొని ఈ పంటను సాగు చేస్తే ఈ వర్షాకాలంలో ఈ విధంగా పద్ధతులు పాటిస్తే చక్కటి దిగుబడి సాధించి రైతులందరూ లాభబాటలో పయనిస్తారని మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మీకు సూచనలు చేయడం జరిగింది.
1: శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి కొన్ని సూచనలు విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే రేపు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. రైతు సోదరులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853, మా ఫోన్ నెంబర్లు మరొకసారి 040 ఎస్టీడి కోడ్ జత చేస్తూ 23240852, 23240853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు నేరుగా ప్రామాణికమైన సలహాలు సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఈరోజు మధ్యాహ్నం 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 1:20 సాయంకాలం 6:50 వానాకాలం కందిపంట సాగు గురించి రైతు సోదరులకు వ్యవసాయ సూచనలుంటాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకాశవాణి సమయం 6:45 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం
1: ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ గ్యారంటీ పెంచేదిగా ఎవరి ఏదైతే నాన్ జరీఫ్ అయితే 3000

0: జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ గానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ గానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు వాళ్లకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకుని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటివరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను.
1: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి 7 లోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్.

సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रभुः सुबियान्तो इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीय वार्तां कृतवान्। उभय नेतृभ्यां परस्पर हितस्य क्षेत्रेषु सहयोगं वर्धयितुं ज्ञापनपत्राणाम् आदान प्रदानमपि कृतम्। श्रीमोदी वर्याय एकस्मिन् समारोहे राष्ट्रपतिना प्रभुः सुबियान्तो इत्यनेन इण्डोनेशिया गणराज्यस्य सर्वोच्च नागरिक पुरस्कारं बिन्ताङ्ग आदिपूर्णा इति प्रदत्ता। शिलातैल प्राकृतिक वातेन्धन मन्त्री हरदीप सिंह पुरी अवदत् यत् यदि अन्ताराष्ट्रिय स्तरे अशोधित तैलस्य मूल्यानि स्थिरानि उत वा न्यूनानि भवन्ति तर्हि आन्तरिक पेट्रोल डीजल इत्येतयोः मूल्यानि सकारात्मक दिशि प्रवर्धन्ते इति अपेक्षा अस्ति। मन्त्री विश्वासं प्रकटितवान् यत् उपभोक्तृभ्यः दृक्पथः अनुकूलः एव अस्ति, यतः वैश्विक तैल वातेन्धनापूर्तिः निरन्तरं विस्तृता अस्ति इति। नवदिल्ल्याम् अस्य वर्षस्य विकसित भारत शिखर सम्मेलनं सम्बोधयन् श्रीपुरी अवदत् यत् भारतेन अद्यतनीयेषु दशकेषु वैश्विकोर्जा व्यवधानानां कूटनीतिक संवादस्य समायोजित नीतिगत हस्तक्षेपस्य देशीयोत्पादन वर्धनस्य आयातस्य विविधीकरणस्य च संयोजन माध्यमेन सफलतया समाधानम् अकरोत् इति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् भारत बहरीन सहभागित्वं निरन्तरं गहनं भवति। डॉ जयशंकरः ह्यः बहरीन देशस्य द्विदिवसीय यात्रायाः समापनम् अकरोत्। यात्रावधौ डॉ जयशंकरः बहरीन देशस्य राज्ञा हमद बिन ईसा अल खलीफा इत्यनेन सह मेलनं कृतवान्। असौ उपप्रधानमन्त्रिणा शेख खालिद बिन अब्दुल्ला अल खलीफा इत्यनेन सह अपि मेलनं कृतवान्। एतासु सभासु विदेशमन्त्री राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू प्रधानमन्त्री नरेन्द्र मोदी चेत्येतयोः पक्षतः शुभकामनाः अपि प्रेषितवान्। प्रधानमन्त्री कार्यालयेन विविध क्षेत्रेषु एल नीनो इत्यस्य संभाव्य प्रभावानां सज्जतोपायानां च समीक्षार्थं प्रधानमन्त्री कार्यालये उच्चस्तरीय समीक्षा सभा आयोजिता। प्रधानमन्त्रिणः प्रधानसचिवस्य डॉ पीके मिश्र वर्यस्य अध्यक्षतायां सेवातीर्थे ह्यः इयं सभा आयोजिता। अस्यां सभायां पञ्चदशतोऽप्यधिकानां मन्त्रालयानां सचिवाः वरिष्ठाधिकारिणः च उपस्थिताः आसन्। फुटबॉल क्रीडायां स्विट्जरलैंड देशः वैंकूवर नगरे पेनल्टी शूट आउट इत्येतस्यां क्रीडायां कोलंबिया देशं 4-3 इत्यांकतारालेन पराजित्य 54.29 वर्षात् प्रथमवारं फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः।
1: హైదరాబాద్ కేంద్రం వనపర్తి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్.
2: వనపర్తి జిల్లా జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రాష్ట ప్రభుత్వం 16 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలు తొలగించేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2K Run కు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన ఈ 2K Run లో జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. జూన్ 25 నుండి మొదలైన ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ వరకు వనపర్తి నియోజకవర్గంలో బూత్ స్థాయి అధికారులు 316 పోలింగ్ బూత్ల పరిధిలోని 275,570 ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని పేర్కొన్నారు.
3: మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎలక్టోర్ ఫామ్స్ ను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల పేరు, భార్య లేకపోతే భర్త పేరు, ఆ డీటెయిల్స్ గాని ఫిల్అప్ చేసి సంతకం చేసి ఓటరు తిరిగి బిఎల్ఓకి ఇచ్చినచో వాటిని ఆన్లైన్ లో బిఎల్ఓ యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
2: డ్రగ్స్, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు బానిసలవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో డ్రగ్స్ రహిత సమాజ సాధన కోసం 2K రన్ నిర్వహించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో క్రీడలకు కేవలం పదుల సంఖ్యలో ఉండే బడ్జెట్ కేటాయింపులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్రీడల బడ్జెట్ కు సుమారు 570 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. భారతదేశానికి యోగా ఒక కిరీటంలా అభ్యున్నతి చెందడం గర్వకారణమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రత్యేకంగా యోగా చేయడం కాకుండా ప్రతిరోజు యోగాను ఒక భాగంగా సాధన చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో సుమారు

0: కాకుండా ప్రతిరోజు యోగాను ఒక భాగంగా సాధన చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో సుమారు 24 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు చెప్పారు. వాతావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమన్నారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం 24% మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, దానిని 33% పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ఐజీపీ షనవాస్ ఖాసిం, జోగులాంబా జోన్ 7 డీఐజీ చౌహాన్తో కలిసి సందర్శించి జిల్లా పోలీస్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన యుఐ, గ్రేవ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. సీసీటీఎస్ఎస్ డేటా ఎంట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ స్టేషన్ రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎటువంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను సీసీటీఎస్ఎస్ లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాల నివారణకు చర్యలు, సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, రాత్రి గస్తీల ద్వారా ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చేపడుతున్న చర్యలపై ఐజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.
1: జి శాంతి సుజీత్ గారు అందజేసిన వనపర్తి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన 3వ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్, ఇండోనేషియాల మధ్య

0: సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఔర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ANN హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: ఈ 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కి సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

0: తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా తస్వ శ్రీ సాగర్ల సత్తయ్య గారి కథానిక విందాం.
1: తస్వ, ఓరి పరశురాములు, ఏమన్నా షికారు తగిలిందా? అల్లుడొచ్చిండు, కౌజు పిట్టలు కావాలి, దొరికితే నాకే ఇచ్చిపో అన్నాడు వెంకటరెడ్డి కౌజుల షికారు చేసే పరశురాముడితో. పరశురాముడు గ్రామాల్లో తిరిగి కథలు చెప్పే సంచార జాతికి చెందిన యువకుడు. ఏటేటా ఊర్లోకి వస్తుంటారు కాబట్టి గ్రామస్తులకు వాళ్ళ పేర్లతో కూడా పరిచయమే. ఉదయం పూట గ్రామాల్లో కథలు చెబుతూ యాచన చేస్తుంటాడు. మధ్యాహ్నం పూట షికారుకు వెళ్తారు. ఏడ పటేల, 2 రోజుల సంధి బూర్కపీట కూడా దొరకలేదు. నాకే కూరకు లేక పటేల అమ్మేసిన చింతకాయ తొక్కు అంచున పెట్టుకుని నీళ్లు పోసుకొని బువ్వదాగిన అంటూ పసలకొట్టం ముందర చింత చెట్టు కింద కూర్చున్నాడు పరశురాములు. ఊరు బయట బడి పక్కన గుడిసెలు వేసుకొని ఉంటున్నారు పరశురాములు, అతని అన్న సిద్ధయ్య. పరశురాములకు సుమారు 22 ఏండ్లుంటాయి. అక్షర జ్ఞానం లేదు. చిన్నప్పటి నుంచే వాళ్ళ అన్న కథ చెప్తుంటే పక్కన బుర్ర కొట్టేవాడు. 16వ ఏట పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లల తండ్రి. సంచార జాతులలో ఇది సాధారణమే. మీ అన్న రాలేదా? ఒకనివే వచ్చినావు. మా శెల్కల తూర్పుబాజు వంపుల పెద్ద కుందేలు 2 తిరుగుతున్నాయి, చెరోబాజు జోపితే పడతాయి, ఇద్దరూ వస్తే బాగుండు అన్నాడు వెంకటరెడ్డి. ఇలాగ పల్లివాడకు పోయిండు ఏం చేయపట్టేలా, పెద్ద పరిశానలో ఉన్నాం. ఏమైందిరా పరిశాన్? ఏంది, ఏం తక్లీఫ్ వచ్చిందిరా? ఏం లేదు పటేలా, మా ఇంటిది 10 రోజుల కింద

నా తోటి పంచాయతీ పెట్టుకుని అమ్మగారింటికి పోయింది. పెద్ద పోరుని ఇడిచిపెట్టి చిన్న పోరుని తీసుకొని పోయింది. పంచాయతీ తశ్వయం దాకా రాను అని మా తరపున మా కులం పెద్ద మనుషులను మాట్లాడుతందుకు మా అన్న పల్లివాడకు పోయిండు. బుక్కెడ దీని గుడి చెలబడక మీకేం పంచాయతీ రా తినదరగని పంచాయతీ. రామరెడ్డి పటేల్ తండ్రి పెద్ద పటేల్ చచ్చిపోయినాడు, తెల్లారులు జాగారం ఉంటందుకు కథ చెప్పిన కదా. అయ్యాలు ఇంత మందు పోస్తే తాగి ఇంటికి వచ్చిన, తాగున్నా కాబట్టి తప్పో ఒప్పో మోగో అని ఓ మాట అన్నా అంటే ఓర్చుకోవద్దా. మాటకు మాట అన్నది, కోపతాపాను దెబ్బేసిన, ఏలేదు అంటలేను. గాయంతదానికే అలిగి అమ్మగారింటికి పోయింది. లోకం మీద మొగోడు అన్నాక ఆడిదాన్ని దెబ్బ కొడితే తప్ప ఇంతలా వాడిది ఈమెనే ఉందా? న్యాయం మీరే చెప్పుండ్రి. అట్టెట్ట కొడతావురా, పొరపాటు నీదే. ఏదో తాగో తప్పో చేయజారిందని సముదాయించి తీసుకొచ్చుకోక పెద్ద మనుషులు ఎందుకురా? అట్ట కూడా చేసిన పటేలా, మొన్న పోయినా రమ్మన్నా మా అత్త నా మీదికి ఎగబడి నానా మాటలు అన్నది. పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయతీ దశ అయినాకనే తోలుతా అన్నది. అది నా ఆడిదానికి అంతుంటే మొగోనికి నాకెంత ఉండాలి అని మళ్ళీ వెనక్కి వచ్చిన. మా తరపున మాట్లాడుతందుకు పల్లెడకాడ లచ్చుంపతి తాత ఉన్నాడు. ఆయనను ఇంకో ఇద్దరిని మాట్లాడుతాని మా అన్న ఎలబోయిండు. ఏమో పోరా, మీ కులం పంచాయతీలే గమ్మతిగుంటాయి, మా సొంటూళ్ళు చెప్పేటట్టు ఉండదు అనుకుంటా పసలకోట్టం తడకదీసి మోటార్ కాడ మొత్తల నీళ్లు దాపుతందుకు తోలకపోయిండు ఎంకరెడ్డి. పరశురాములు వలలున్న జోలె భుజానికి వేసుకొని ఊరిదారి పట్టిండు. భార్య మీద కోపంతో శరానికి పంచాయతీ పెడుతుండు గాని మనసులో పంచాయతీ కర్స ఎట్లా అని రంది జోరబడ్డది. పరశురాములు తోడబుట్టిన అక్క నరసమ్మ కుటుంబం ఒనిపాకల కాడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఒట్టిమర్తి ఊరు బయట బడి దగ్గర గుడిచేసుకొని పరశురాములు ఉన్నాడు. చెరువు కట్ట దిగి డొంకెంబట్ నడుచుకుంటా అక్క దగ్గరకు పోయి ముచ్చట చెప్తే ఏం సలహా చెప్తుందో అని ఆలోచన చేసి నింబాయి కట్ట మించి ఒనిపాకలతో పట్టిండు. ఒనిపాకలు చేరేసరికి పొద్దుకుతున్నది. పరశురావులు కళ్ళు లోతులకు పిక్కపోయినాయి. పొద్దున ఎప్పుడో బుక్కెడు తిన్నాడు. అక్క గుడిచె ముందలకి పోయి అక్కడున్న గుండ్రాయి మీద కూర్చున్నాడు. అక్క నరసమ్మతోటి జరిగిన పంచాయతీ అంతా చెప్పిండు. నరసమ్మ కూడా బాధపడ్డది కానీ సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆడిదానికి లొంగితే కాలదాకా ఉంచుకుంటుందన్నది, నలుగుట్ల దాన్ని తూ అనిపించినాకనే చేపట్టాలని చెప్పింది. ఇంతలోనే షికారుకు పోయిన బావ కుమరయ్య కూడా వచ్చిండు. ఓ సమర్కాకి నలుగుడతలు తెచ్చిండు. బావమర్దిని చూసి సంతోషించిండు. వాటిని కాపి పొతం చేసి మంచిగా వండమని నరసమ్మకి ఇచ్చి ఊళ్ళకు పోయి ఇంత మందు తెచ్చిండు. గుడిసె ముందల కూర్చున్నారు. బావమర్ది తన బాధనంతా బావకు చెప్పిండు. బావ భయపడకోయి, ఏమవుతుంది, అది కాకపోతే ఇంకోటి అని భరోసా ఇచ్చిండు. పెద్ద మనుషులలో డిపాజిట్ పెట్టాలి, పైసలు లేవని పరశురావులు అనగానే కుమరయ్య 2 రూపాయల మిత్తికి ఇప్పిస్తానని ఒప్పుకున్నాడు. నువ్వు పికర్ చేయకు, నేనున్నా, నాకు తెలిసిన పెద్ద మనిషిని కూడా తీసుకుని వస్తా అని భరోసా ఇచ్చిండు. తెల్లారు లేవగానే ఇంటి బాట పట్టిండు పరశురావులు. ఇంటికి పోయేసరికి సిద్ధయ్య గుడిసె ముందర కూర్చొని ఉన్నాడు. ఎక్కడ పోయినవురా, నీకు ఇంత యథశీత లేదు, పంచాయతీ అనుకుంటేమి కుల పెద్దలు మాట్లాడొస్తే చేతుల ఏకాలం లేదాయే, కులంతో మాటపోయేటట్టుంది, నువ్వు ఎల్లగొట్టినావు బాగానే ఉంది, నేను సచ్చే కాలం వచ్చింది అని కోపంగానే అన్నాడు సిద్ధయ్య. నాకు కూడా అదే పరిశాలు ఉందన్న, ఎక్కడ దోయక అక్కదానికి పోయినా బావ 10,000 ఇస్తానడు, మిత్తితోటి ఏడాది తీర్పాలే, నువ్వు పోయిన పని ఏమైంది? లచ్చుంపతి తాత వస్తానడు, ఇంకో ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని వస్తాడట, వాళ్ళకి మర్యాద చేయాలి, తువ్వ ఖర్చులకు పైసలు ఇవ్వాలి. రేపు ఆదివారం నాడు మునిపంపుల ముత్యాలమ్మ మర్రి కింద పంచాయతీ, మీ అత్తగారులకు కూడా చెప్పి పంపిన వస్తామన్నారు. మునిపంపుల ముత్యాలమ్మ మర్రి మునిపంపులకు ఇస్కిళ్లకు నడుమ ఉంటుంది, తరాల నాటి మర్రి. చుట్టుపక్కల ఇడిగాయితం పంచాయతీలు, ఆలుమొగల పంచాయతీలు, భూమి పంచాయతీలు ఇక్కడనే చేస్తారు. సాక్ష్యం కోసం గుడి మీద చేతులు పెట్టి ప్రమాణం చేపిస్తారు. వారానికి 2-3 రోజులు ఇక్కడ సందడి సందడిగానే ఉంటుంది. ఆ రోజు ఆదివారం పరశురాములు ఆలుమొగల పంచాయతీ, ఎక్కడెక్కడ ఊర్ల పెద్ద మనుషులు వస్తున్నారు. అటుపక్క పరశురాములు అత్త మామ భార్య బావమరుదులు వచ్చిండ్రు. వాళ్ళ తరపున 4-5 పెద్ద మనుషులు వచ్చిర్రు. ఇటుపక్క పరశురాములు అక్క బావ అన్న వదినే మరో 4-5 పెద్ద మనుషులు వచ్చారు. మర్రి కింద ఎదురెదురుగా కూర్చున్నారు. పంచాయతీ మొదలైంది. లచ్చుంపతి మొదలు పెట్టిండు. ఓరి పిలగా, పరశురాములు నీ భార్య ఏదిరా అడిగిండు లచ్చుంపతి. అగోంది తాత, నీ ముందల్లే ఉన్నది అన్నాడు పరశురాములు. అదే నేనంటున్నా, నీ పక్కన ఉండాల్సిన పిల్ల వాళ్ళ పక్కన ఎందుకుందిరా, దాన్నే అడుగుండ్రి. పంచాయతీ పెట్టమని వచ్చింది నువ్వు, దాన్ని ఎట్ట అడుగుతారా, మొదలు కానించి నువ్వు చెప్పు, దాని తరికెమ్మటి మాట్లాడతా, దాన్ని పొల్లు పొల్లు సావగొడతావు, మళ్ళీ దాన్నే అడుగంటున్నావు. ఈగరంగల పిల్లగానివి, ఎక్కడ నువ్వు పోయి కంపల పడితే ఈ సుట్టిరికం గంగలబోను, గట్టిగా అరుస్తున్నది పరశురాముని అత్త ఈదమ్మ. మాటలు మంచిగా రాని, అల్లుని ఈడాడంటావు, నీ మస్తి నీ దగ్గరనే పెట్టుకో, యువతలోళ్ళంటే ఎవరు పడరు. పరశురాములు అక్క నరసమ్మ ఎదురు జవాబిచ్చింది. ఓ అమ్మ, మీరే ఉర్లుకుంటారా, మమ్మల్ని మాట్లాడినిసరా, ఇట్లా లొల్లి పెట్టుకునేదానికి ఈడ మేమెందుకు, నోరు మూసావా ముయ్యవా, కసిరిండు లచ్చింపతి. కింద కూర్చొని తల ఉంచుకొని నేల మీద గీతలు గీస్తున్నాడు పరశురాములు. ఏందిరా పిల్లగా సపోర్ట్ చేయవు, లచ్చుంపతి అన్నాడు. ఏం సపోర్ట్ చేసుడో గానీ, పంచాయతీ అంటే ఉట్టి అనేది తేలుతుందా,

0: అనుకున్నావా? పుల్ల అడ్డం వేసి చెరో 10,000 డిపాజిట్లు పెట్టుడి. ఓలు తప్పు ఓలుపో నలుగురు మాట్లాడితే తెలుస్తుంది అన్నాడు అత్తగారి నుంచి వచ్చిన పెద్ద మనిషి పెద్దిరాజు. వచ్చిన పెద్ద మనుషులు అందరూ ఈ మాట సై అన్నారు. ఇరు వర్గాల మధ్య నేల మీద ఒక పుల్ల అడ్డంగా వేసి ఆ పుల్లకు అటువైపు 10,000 ఇటువైపు 10,000 డిపాజిట్ పెట్టిరు. ఇప్పుడు అసలైన పంచాయతీ మొదలైంది. పరశురావులు జరిగిన కథ అంతా చెప్పిండు. మధ్య మధ్యలో జోక్యం చేసుకుంటున్న ఈదమ్మను పెద్ద మనుషులు వారించిండ్రు. పరశురావునికి భార్య లక్ష్మిని పెద్ద మనుషులు అడిగిరు. లక్ష్మి దుఃఖంతో ఎక్కువగా మాట్లాడలేకపోయింది. బాగా కొట్టిండి అని చెప్పింది. మొగోడన్నాక ఇంత దాగుతాడు, లోకం మీద ఆలుమొగలు కొట్టుకుని వాళ్ళు ఉన్నారా, తిట్టుకోని వాళ్ళు ఉన్నారా, ఇంటింటికి మంటిపోయే, ఈ మాత్రం దానికి వెళ్ళిపోతావా పిల్ల, సంసారం అన్నాక గిసోటి మస్తు వస్తాయి పోతాయి, ఆడవుండి సాధియాలి కానీ అమ్మగారు ఎన్నాళ్ళు అవుతారు, లక్ష్మీపతి అన్నాడు. తీగ కాయబరువా, నా బిడ్డను నేను ఎటనన్నా సాదుకుంటా, సాదుకుంటున్నావు చంపుకుంటున్నావు, ఆయనకి మాత్రం తోలా, మళ్ళీ వీరంగం ఎత్తుకుంది ఇదమ్మ. ఏ ఆగమ్మా, ఏంది నీళ్ళు, పెద్ద మనుషులు మాట్లాడిస్తావా, నువ్వే మొత్తుకుంటావా, ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు కదా, ఆగు, ఇంకో పెద్ద మనిషి గట్టిగా అన్నాడు. ఏం పిల్ల లక్ష్మి, ఒక్కటే మాట చెప్పు, దానికి సంసారం చేస్తావా, తెగదెంపులు చేయమంటావా? సంసారం చేయనని నేను అన్న నా తాత తాగి కోపాన కొట్టిండు అంటురు, మరి రేపు చంపుతాడు, నా పిల్లలు ఏం కావాలి? ఎందుకు చంపుతాడమ్మా, ఊకనే చంపుతందుకు లోకం గొడ్డిపోయిందా? 4 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నావు, ఇట్లా ఇప్పుడు జరిగిందా? మనుషులకు ఓపిక ఉండాలి, లచ్చంపతి సర్ది చెప్పే ధోరణిలో మాట్లాడుతున్నాడు. అంతల్కగా చెప్తావు, రేపు మళ్ళీ కొట్టడానికి నువ్వు కాగితం రాసిస్తావా, ఊకనే అడిగాయి బుడిగాయ మాటలు చెప్పి ఒప్పిద్దాం అనుకుంటున్నావా, అసలు దీని మూలం తేలాలి అని పంచాయతీని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు పేదిరాజు. ఇట్లా పొద్దంతా మాట్లాడినా పంచాయతీ తశ్వ కాలేదు. పొదుగుకింది. డిపాజిట్ 20,000 పెద్ద మనుషులు తీసుకున్నారు. పంచాయతీ మళ్ళీ బేస్తారానికి వాయిదా వేసిరు. ఆ రోజు కూడా మరో 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టాలని ముందే చెప్పారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పోయిరు. ఇరు వర్గాల పెద్ద మనుషులు అందరూ కూడా మునిపంపుల ఊళ్ళే బెల్ట్ షాప్ వైపు కదిలిరు. ఇంటికి వచ్చిన పరశురాములకు పరేషాన్ మరింత ఎక్కువైంది. మొన్ననే కష్టపడి 10,000 అప్పు చేస్తే అయిపోయే, మళ్ళీ ఎడ దేవాలయ అని తలపట్టుకున్నాడు. తెల్లారు లేవంగానే ఎంకరెడ్డి పటేల్ దగ్గరికి పోయిండు. పటేల్కి జరిగిందంతా చెప్పిండు. 10,000 రూపాయల అప్పు కావాలి పటేల, తల తాకట్టు పెట్టైనా 6 నెలల మితితోటి ఇస్తానని బదిలాడాడు. ఎంకరెడ్డి వీళ్ళ అజ్ఞానాన్ని చూసి బాధపడ్డాడు. వీని భార్యను వీడు తీసుకొచ్చుకోవడానికి 20,000 రూపాయలు పెద్ద మనుషులకు పెట్టడం ఏమిటో అర్థం కాలేదు. పరశురాములకు అర్థమయ్యేటట్టు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. సరే మీ పటేలమ్మకు చెప్తా, ఇంటికి పోయి తీసుకో, కానీ ఒక మాట, 4 ఏళ్ల నుంచి చిలక కోరికలు లేకుంటున్నారు, మాట వచ్చినప్పుడు ఒకరు కోప్పడితే ఒకరు సర్దుకుపోవాలి, జిద్దుకు పోవద్దు, నా మాటిని ఈసారి పంచాయతీలో నా భార్యని తీసుకొని పోతాను గట్టిగా చెప్పు అని మంచి మాటలు చెప్పిండు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి మాటలు విన్నాక పరశురాములు ఆలోచనలో పడ్డాడు. ముందటేడు చెరువలుగులో జారిపడ్డప్పుడు భార్య చేసిన సేవలు యాదికి వచ్చినాయి. ఎట్లయినా భార్యను తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. తెల్లారు లేవంగానే ఎవ్వరికి చెప్పకుండా అత్తగారు ఊరు అక్కిన పిల్లి దారిపట్టిండు. పోయేసరికి లక్ష్మి ఇంటి ముందర అంట్లు తోగుతున్నది. అత్త పొయ్యి దగ్గర ఉన్నది. పరశురావులను చూడంగానే లక్ష్మి కొంగు దులుపుకుంటా ఇంట్లోకి పోయింది. ఈదమ్మ మళ్ళీ ఎందుకు వచ్చినవని అరుస్తున్నది. పరశురావులు మౌనంగా నిలబడ్డాడు. పక్కనే ఆడుకుంటున్న చిన్న బిడ్డను ఎత్తుకొని మంచంలో కూర్చున్నాడు. అత్త మొత్తుకొని మొత్తుకొని నిమలబడ్డాక నెమ్మదిగా పరశురావులు నోరు తెరిచిండు. అత్తమ్మ, నాది పొరపాటే, నేను కావాలని లక్ష్మిని కొట్టలేదు, ఆ రోజు తాగిన మత్తులో పొరపాటు జరిగింది, ఇక నుంచి తాగను, లక్ష్మి లేకుండా నా బిడ్డ లేకుండా ఉండలేను, పంచాయతీలో సర్ది చెప్పి పంపిస్తారు అనుకున్న కానీ వాళ్ళ కథ చూస్తుంటే తెగదెంపులు చేసేటట్టుంది, లక్ష్మిని వదిలి ఉండడం కంటే ప్రాణం తీసుకోవడం మేలు, లక్ష్మిని తోలే వరకు ఇక్కడే ఉంటా అని నెమ్మదిగా చెప్పిండు. అప్పటిదాకా ఆవేశంతో ఊగిపోయిన ఈదమ్మ కూడా నిమలబడ్డది. ఆలోచన చేసింది, కాదు బిడ్డ, మీ మామ నేను కష్టపడి 10 ఊర్లు అడుక్కొచ్చి సాది పెద్ద చేసినాం, బిడ్డకు బాధ కలిగింది అనేసరికి 4 మాటలు అన్నా, మనసులో పెట్టుకోకు, మీ మామ ఊళ్ళకి పోయిండు, రాగానే బుక్కెడు తినిపోదురు గాని అన్నది ఈదమ్మ. లక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా మిగిలిన అంటూ తోగుతందుకు బయటకు వచ్చింది. తన భర్త రాగానే ఈదమ్మ సంగతి అంతా వివరించింది. సాదుకుంటా అంటున్నాడుగా, పంపుదాం అన్నది. పరశురాములు భార్య బిడ్డను తీసుకుని ఇంటితో పెట్టిండు. ఇరు వర్గాల నుంచి 20,000 రూపాయలు అప్పయిందన్న బాధ కంటే పంచాయతీ తశ్వ అయిందన్న సంతోషం వారి ముఖాల్లో కనిపిస్తోంది.
1: మీరింతవరకు తశ్వ శ్రీ సాగర్ల సత్తయ్య గారి కథానిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన రోడ్

సేఫ్టీ, ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఇప్పుడు వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస గారు.
1: నమస్కారం.
0: ప్రస్తుత యువత ముఖ్యంగా ఈ కొత్త కొత్త బైకులను లేదంటే కొత్త కొత్త మోడల్ కార్లను ఒక రకమైన ఫ్యాషన్ కోసం తీసుకొని విపరీతమైన స్పీడ్తో నడిపించడము, ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సమస్యలకు లోనవడము, యాక్సిడెంట్స్కి లోనవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒక రోడ్డు పైన వెళ్ళేటప్పుడు భద్రత మన డ్రైవింగ్ మన కోసమే కాదు, ఇతరుల భద్రత కూడా మన చేతిలో ఉంటుంది. మనం తప్పుగా డ్రైవ్ చేసినట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అటువైపు వాళ్ళ కుటుంబము వాళ్ళ పరిస్థితి కూడా కష్టానికి లోనవుతుంది. కాబట్టి రోడ్ సేఫ్టీ అనే అంశము, సామాజిక అంశము, ప్రతి ఒక్కరూ ప్రతి పౌరుడు బాధ్యతగా తెలుసుకొని ప్రవర్తించాల్సిన విషయం. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ ఏ అంశాలు ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనకు ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఏంటంటే ఓవర్ స్పీడింగ్, డిస్ట్రాక్షన్, అంటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావడం, లేకుంటే డ్రంకెన్ డ్రైవింగ్, అలాగే ఫ్యాటిగ్, అంటే నిద్ర రావడం వల్ల డేంజరస్ డ్రైవింగ్, వీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత దాదాపు 14 నుంచి 35-40 ఏళ్ళ మధ్యలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది, దాదాపు 60% వరకు ఈ 14 నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు. మరి యువతలో ఎక్కువ చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ ఉంటుంది, డ్రంకెన్ డ్రైవింగ్ ఉంటుంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉంటుంది, డేంజరస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా యువతలనే కాకుండా ఇతరులకు కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం, డ్రంకెన్ డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టంటే ఓవర్ స్పీడ్ అనేది మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్పీడు. సపోజ్ హైదరాబాద్ ఉంది, మనం ట్రాఫిక్లో 30 కంటే ఎక్కువ పోలేము, కానీ ఎప్పుడైతే ఫ్రీగా రోడ్ కనబడుతుందో అప్పుడు ఒక 50-60 టచ్ కావచ్చు. అట్లే హైవేల మీద వెళ్తుంటాం, హైవేల మీద మరి 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడు మనకు ఏదైతే చట్టం చెప్తుంది 100 వరకు వెళ్ళొచ్చు, కానీ మధ్యలో కొన్ని విలేజ్లు అవి వస్తే అక్కడ స్పీడ్ బోర్డులు ఉంటాయి, వాటిని బట్టి మనం స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు మరి ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ వల్ల ఏదన్నా మనం ప్రమాదం పొంచి ఉందని గమనించి ఆపేలోపు ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే తక్కువ స్పీడ్లో వెళ్తే స్టాపింగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ల వేగంతో మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ కనబడంగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుందంటే క్లచ్ మీద కాలు పెడతాం, యాక్సిలరేటర్ మీద కాలు తీసి బ్రేక్ పైన పెడతాం. ఇది 1 to 1.5 seconds జరుగుతుంది, అంటే రియాక్షన్ టైం అంటుంది దీన్ని. నార్మల్ పర్సన్కి 1 to 1.5, అదే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్యాటిగ్లో ఉన్నాడు, అది ఇంకా పెరుగుతుంది. ఈ 1 to 1.5 seconds వాహనం దాదాపు 40-45 meters వెళ్ళిపోతుంది 100 kilometers per hour పోయే వాహనం. అప్పుడు మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే సడన్గా ఆగది. ఈ బ్రేక్ ప్రెస్ చేసినాక కొంత దూరం వెళ్తాం, దాన్ని మనం బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ బ్రేకింగ్ డిస్టెన్స్, థింకింగ్ డిస్టెన్స్, ఫస్ట్ది ఏదైతే ఉందో థింకింగ్ డిస్టెన్స్, ఇది బ్రేకింగ్ డిస్టెన్స్, మొత్తం కలిపి దాదాపు 120-130 meters దూరం అవసరం 100 kilometers వెళ్తున్న వాహనానికి. ఈ మధ్యలో మరి డిస్ట్రాక్షన్లో ఉన్నాడు లేక లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ రియాక్షన్ డిస్టెన్స్ ఏదైతే ఎక్కడైతే యాక్ట్ కావాలో కాడు అంత ముందుకెళ్తాడు. ఈ 130 meters అయితే అవసరం, అంతకంటే ముందు ఆపలేడు ఎట్లా పరిస్థితిలో. గుద్దిన తర్వాత అంత దూరం, అంత లేటుగా అయితే రియాక్ట్ అయినా అంత దూరం వెళ్తుంది. అందుకని మనం ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్గా సడన్గా వచ్చిండు అంటారు, లేకుంటే గుద్దిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోతుంది, ఎంత దూరం గుంజుకుపోయిండు అంటారు, ఇవన్నీ కూడా మనం నార్మల్గా చెప్పుకుంటాం.
0: శ్రీనివాస్ గారు, ముఖ్యంగా

0: రహదారులపైన హైవేలపైన స్పీడ్ లిమిట్స్ పెడుతుంటారు. అంటే ఈ లేన్లో ఉండేవాళ్ళు 80 కిలోమీటర్లు, ఈ లేన్లో ఉండేవాళ్ళు 100 కిలోమీటర్లు, ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళాలి, ఇక్కడ కార్లు వెళ్ళాలి, ఇక్కడ లారీలు వెళ్ళాలి, ఇలా అని మనకు బోర్డ్స్ కనబడుతుంటాయి. వీటి ఉద్దేశం ఏంటంటారు?
1: ముఖ్యంగా మనకి ఏంటంటే లేన్ లేన్కు డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఎక్స్ప్రెస్ వేల జస్ట్ లైక్ అవర్ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వేలలో ఇది ఉంటుంది. రైట్ మోస్ట్ లేన్లలో హై స్పీడ్ వెహికల్స్, లెఫ్ట్ రోడ్లలో స్లో స్పీడ్. అదే హైవేలలో కూడా మనకు సపోజ్ 2 లేన్ రోడ్ ఉందనుకోండి, ఇటు 2 లేన్, అటు 2 లేన్, 4 లేన్ రోడ్. 4 లేన్ రోడ్లో రైట్ ఏమో మనకు ఓవర్టేకింగ్ లేన్గా ఉపయోగించుకోవాలి, అంటే స్పీడ్ వెళ్ళే వాహనాలు, లెఫ్ట్ స్లో వెళ్ళే వాహనాలు వెళ్ళాలి, కానీ మన దగ్గర అక్కడ మిక్స్గా వెళ్తుంటాయి. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా మనకు ఎలా పెడతారంటే, సపోజ్ ఒక జంక్షన్ ఉంది, జంక్షన్ దగ్గర మనకు జాయిన్ అవుతున్నాయి టీ జంక్షన్ లాగా, అక్కడ సైడ్ నుంచి వచ్చే వాహనాలు గుద్దే ఆస్కారం ఉంటుంది. అక్కడ మనకు 70 కిలోమీటర్ల వరకు అంటే మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మనకు స్కూల్ జోన్ ఉంది, స్కూల్ జోన్లో 25 కిలోమీటర్స్ పర్ అవర్ మన రూల్స్ ప్రకారం
0: స్పీడ్ ఉండాల్సింది,
1: స్పీడ్ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పాదాచారులు ఉంటారు కాబట్టి, పాదాచారులు ఏంటంటే 30 కిలోమీటర్స్ లోపల గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 90 to 100% ఉంటుంది. అదే 60 కిలోమీటర్స్ పైన గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 0 to 5% అంతే.
0: అంటే 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్కి బ్రతకడం అనేది కష్టం.
1: కష్టం
0: కాబట్టి రహదారి పైన వెళ్ళేటప్పుడు రోడ్లపైన, సిటీలో అయితే ఎలాగో మనం తక్కువ స్పీడ్లో వెళ్తాము. మీరు అన్నట్టుగా బ్రేకింగ్ డిస్టెన్స్, మన రియాక్షన్, మన రిఫ్లెక్స్ ఎంత తొందరగా మనం స్పాంటేనిటీగా చేస్తామనే దాన్ని బట్టి ఎంత దూరంలో వెళ్ళి బండి ఆగుతుందని చూస్తాం. అయితే ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ అంటారు?
1: స్పీడ్ను బట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే స్పీడ్ను బట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది మనం నార్మల్గా ఏం చేయాలంటే, ముందు వాహనం ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ చెట్టును కానీ లేక ఎలక్ట్రిక్ పోల్ను కానీ దాటుతున్నప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. నార్మల్గా 3 సెకండ్స్ డిస్టెన్స్ పెట్టాలి మనం, 1001, 1002, 1003 అని కౌంట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం ఆ చెట్టును కానీ ఎలక్ట్రిక్ పోల్ కానీ దాటినట్టయితే మనం తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు, అంటే సేఫ్ డిస్టెన్స్ లేదన్నట్టు. అదే చెట్టును దాటలేదనుకోండి, మనం సేఫ్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అయితే ఇది వెహికల్ సైజు పెరిగిందనుకోండి, ఇంకెక్కువ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లే చినుకులు పడుతున్నాయి, రోడ్ కండిషన్ వెట్టుంది, ఇంకా ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. అంటే 1003 కాకుండా 1004, 1005 ఇంకా బిగ్గర్ సైజ్ ఉందనుకోండి వెహికల్, ఇంకా పెంచాల్సి ఉంటుంది సైజుని బట్టి. అదే కాకుండా టెక్నాలజీ చాలా వచ్చింది, ఇప్పుడు కొన్ని XUV700 ఉంది, అది మనం దగ్గరికి వెళ్తేనే మనకు అలర్ట్ చేస్తుంది మీరు సేఫ్ డిస్టెన్స్లో లేరు అని. వెహికల్ కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇవన్నీ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అంటే లేన్ తప్పిపోతుంది అని.
0: మెషిన్ మనకు ఎంత సహకరించినా మన మేధస్సుని ఆధారం చేసుకొని డ్రైవ్ చేయడం అనేది ఉత్తమం.
1: ఉత్తమం.
0: శ్రీనివాస్ గారు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హైవేలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా యువత ఆ ప్లెయిన్ రోడ్డు ఏ ట్రాఫిక్ కనబడే సరికల్లా స్పీడ్గా వెళ్ళడం చూస్తుంటారు. మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే రంబుల్స్ అనే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
1: యాక్చువల్ ఏంటంటే అదే, ఇప్పుడు మనకు ఒక విలేజ్ వస్తుంది, అక్కడ పదాచారులు కానీ లేక ఇంకేమన్నా మీరు అన్నట్టు యానిమల్స్ కానీ ఏదైనా దాటే పరిస్థితి అనుకోండి, ఇవన్నీ రంబుల్ స్ట్రిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెడతారు. కానీ స్పీడ్ బ్రేకర్స్, రంబుల్ స్ట్రిప్స్ అనేది హైవే మీద నాట్ సజెస్టబుల్. రంబుల్ స్ట్రిప్స్ ఆఫ్ కోర్స్ కొంతవరకు, కానీ అక్కడక్కడ రంబుల్ స్ట్రిప్స్ బదులు మనకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లే కనబడతాయి, అవి డేంజరస్. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసేసి దాని మీద అట్లీస్ట్ వైట్ మార్కింగ్ కానీ ఏది ఉండదు, స్పీడ్గా వచ్చి దాన్ని ఎగిరి కంట్రోల్ తప్పిన ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని రంబుల్ స్ట్రిప్స్ అనేది కొంతవరకు అంటే 5 mm 10 mm అంటే టెక్నికల్గా దానికి R&B ఇంజనీర్స్కి ఐడియా ఉంటుంది, ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారమే పెట్టాలి. ఎక్కువ పెట్టినట్టయితే మనకు వెహికల్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ పెట్టేది కూడా విధానం ఏంటంటే, ఫస్ట్ ఒక 2, తర్వాత కొంత దూరంలో 4, తర్వాత ఫైనల్గా అంటే స్లోగా
0: స్పీడ్ కట్ డౌన్
1: చేయడానికి అలర్ట్ చేసేటట్లుంటే.
0: చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు, రోడ్డు పైన కనబడే రకరకాల సిగ్నల్స్ బోర్డ్స్ పెడుతుంటారు, రేడియం స్టిక్కరింగ్, ఇక్కడ మలుపు ఉందను, లేదంటే స్టీప్ ఉందను, డౌన్ ఉందను, రంబుల్ స్ట్రిప్స్ అహెడ్ అను, లేదంటే టర్నింగ్ ఉందను, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అను. వీటికి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు?
1: ప్రతి ఒక్కరికి అవసరం. US లో టెస్ట్కి వెళ్ళినట్టయితే రోడ్ సైన్స్లో 100% మార్క్స్ రావాలి, అంటే సైన్స్ అన్నీ తెలిసి ఉండాలి. రూల్స్లో మనకు 3-4 మార్కులు తక్కువ వచ్చినా పాస్ చేస్తారు, కానీ రోడ్ సైన్స్ మాత్రం 100% రావాలి. అందుకని రోడ్ సైన్స్ అనేది ఏంటంటే మనకు కాస్టనరీ సైన్స్, మ్యాండటరీ సైన్స్, ఇన్ఫర్మేటరీ సైన్స్ 3 రకాలు ఉంటాయి. కాస్టనరీ ఏంటంటే మనకు కాషన్ చేస్తుంటుంది, లెఫ్ట్ టర్న్ ఉన్నది, రైట్ టర్న్ ఉన్నది,
0: జాగ్రత్త.

0: యూ టర్న్ ఉన్నది, ఇదన్నీ కాషన్ చేస్తుంటుంది. అట్లే మ్యాండేటరీ సైన్ అంటే కంపల్సరీ పాటించాలి, స్టాప్ సైన్ అని ఉంటుంది. అంటే మనకు అది జనరల్గా కాషనర్ సైన్స్ అన్ని ట్రయాంగిల్లో ఉంటాయి, మ్యాండేటరీ సైన్స్ అన్ని సర్కిల్లో ఉంటాయి,
1: కంపల్సరీగా పాటించాల్సింది,
0: కంపల్సరీ పాటించాల్సింది. అయితే ఇప్పుడు 50 అని ఉంటుంది సర్కిల్లో, 50 కిలోమీటర్స్ స్పీడ్లో పుట్టు వెళ్ళాలి. అట్లే స్టాప్ సైన్ అనేది ఏంటంటే ఆక్టాగన్ షేప్లో ఉంటుంది, అదొకటి సర్కిల్లో ఉండదు. ఇంకొకటి గీవ్ వే అంటే మా మెయిన్ రోడ్కి ఎక్కే ముందు సైడ్ రోడ్ నుంచి సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏంటంటే ఉద్దేశం ముంగటున్న వాహనాలకు వేయమని, ఆ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. అట్లా ఈ రెండు సైన్లు డిఫరెంట్ సర్కిల్గా ఉండేవి.
1: అంటే ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా
0: వెళ్ళాలి,
1: మెయిన్ రోడ్లకు ఎక్కమని
0: చెప్పడం. గీ వే అని. అట్లే ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే డెస్టినేషన్ బోర్డ్, అంటే ఈ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది, ముందట కాఫెటేరియా ఉన్నది, హోటల్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్నది, ఇవన్నీ కూడా బ్లూ అండ్ వైట్లో ఉంటాయి ఇన్ఫర్మేటరీ సైన్స్.
1: ముఖ్యంగా ఒక డ్రైవర్ తను డ్రైవింగ్ చేసేటప్పుడు కారు కానీ బైక్ కానీ తను బయలుదేరే ముందు తీసుకోవాల్సిన పాటించవలసిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి?
0: ముఖ్యంగా డ్రైవర్సే కాకుండా పాదచారులకు కూడా తెలవాల్సిన అవసరం ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ఉన్నాయి మనకు. 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్లో ఇవన్నీ కూడా అంటే డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూ టర్న్ దగ్గర ఎట్లా వెళ్ళాలి, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఎలా వెళ్ళాలి, స్కూల్ జోన్లలో ఎలా వెళ్ళాలి, రూల్ 40 ఏముంటుందంటే కొన్ని సెక్షన్స్ గురించి మనకు తెలవాలి. అంటే ఆ సెక్షన్స్ ఏంది, ఆ సెక్షన్స్ వయలేట్ చేస్తే మనకు ఫైన్ ఏంది అనేది కొన్ని సెక్షన్లు కూడా తెలవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉంది సెక్షన్ 185, ఎంత లిమిట్లో ఉండాలి మనం, ఆ లిమిట్ దాటి డ్రైవింగ్ చేసినట్టయితే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ అందరికి తెలవాలి. అయితే మరి వాహనాలలో టూ వీలర్స్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ ధరించాలి, బండి స్టార్ట్ చేయకముందే హెల్మెట్ ధరించాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మిస్సెస్ కైనెటిక్ హోండా బయటకు తీసింది, తీసి కూర్చొని ఇట్లా తిప్పింది, సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోయి స్టాండ్ కింద తాకి పడిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం వల్ల మరి ఏం దెబ్బ తాకుండా ప్రమాదం జరగలేదు. మనం ఏమనుకుంటామంటే గింత దగ్గరే కదా హెల్మెట్ అవసరం లేదు కదా అని పెట్టుకోము, అందుకని హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే మనం బయలుదేరాలి. అట్లే ఫోర్ వీలర్ ఉంది, ఫోర్ వీలర్లో సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఆ వాహనంలో కూర్చున్నప్పుడు మనం కార్ అయితే ఎంత వేగంతో వెళ్తే అంత మనకు ఎనర్జీ మనలో ఉంటుంది అన్నట్టు. అంటే కార్తో పాటు ఎనర్జీ అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ ఈక్వేషన్. మనం స్పీడ్ 2 వేయించినట్టయితే వీ స్క్వేర్ వెలాసిటీ స్క్వేర్ 4 రెట్ల ఎనర్జీ పెరుగుతుంది, అంత డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ ఎంత ఎక్కువైతే అంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అందరూ ధరించాలి, ఒక్కరు ధరించకుండా ఆ ఒక్కరు మొత్తం మిగతా వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఎగిరి అంటే అందులో ఎటు సైడ్ ఏ డైరెక్షన్ అన్కంట్రోల్ డైరెక్షన్లో వెళ్తుంటారు ఆ ఎనర్జీ తోటి, ఆయన తల ఇళ్ళకి తగలడం, ఆయన తల కార్ బాడీకి తగలడం, ఆయనకి ఇంజురీ అవుతుంటే ఇతరులకు కూడా ఇంజురీ జరుగుతుంటాయి. ఇవన్నీ కాకుండా బండి కండిషన్ అంటే వాహనం సరిగా ఉందా లేదా, టైర్లలో ఎయిర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్పై ఉన్నది.
1: కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఆయిల్ మార్పించడం కానీ, వైపర్స్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్టయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్

0: చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ప్రతి సంవత్సరం జూలై 8వ తేదీన జాతీయ వీడియో గేమ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం వీడియో గేమ్స్ వినోద ప్రపంచంలో చూపుతున్న ప్రభావాన్ని గుర్తించడం, అలాగే వాటిని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం. ఒకప్పుడు పిల్లలు ఆరు బయటకు వెళ్లి ఆటలు ఆడేవారు, కానీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో వీడియో గేమ్స్ నేటి యువతకు, అలాగే పిల్లలకు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికి వినోద సాధనంగా మారాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వీడియో గేమ్స్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి ఏకాగ్రతను, అంటే కాన్సన్ట్రేషన్ను పెంచడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని అభివృద్ధి చేయడం, జ్ఞాపక శక్తిని, మెమరీ పవర్ని పెంచడం, త్వరిత నిర్ణయాలు, అంటే క్విక్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడం, ఇలాంటి అంశాల్లో సహాయపడతాయి. కొన్ని విద్యా సంబంధిత గేమ్స్ పిల్లలకు సరదాగా నేర్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. అయితే ప్రతి విషయానికి ఉన్నట్లే వీడియో గేమ్స్కు కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం గేమ్స్ ఆడడం వల్ల కంటి సమస్యలు, శారీరక చురుకుదనం తగ్గడం, నిద్రలేమి, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంతమందిలో గేమింగ్ వ్యసనంగా మారే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వీడియో గేమ్స్ను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ సమయపాలనతో పరిమితంగా వినియోగించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలు ఆడే గేమ్స్పై పర్యవేక్షణ వహించడం, చదువు, ఆటలు, కుటుంబంతో గడిపే సమయానికి సమతుల్యత, బ్యాలెన్స్ ఉండేలా చూడడం చాలా అత్యవసరం. సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేయడానికి, విజ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడాలి. దానికి మనమే సరైన దిశ చూపాలి. వినోదం ఆరోగ్యకరంగా ఉండాలంటే బాధ్యత కూడా అంతే అవసరం. జాతీయ వీడియో గేమ్స్ దినోత్సవం సందర్భంగా వీడియో గేమ్స్ను విజ్ఞానానికి, వినోదానికి ఉపయోగించుకుందాం. కానీ వాటికి బానిసలు కాకుండా సమయాన్ని విలువైనదిగా భావిస్తూ సమతుల్య జీవితాన్ని గడుపుదాం. జూలై 8వ తేదీ జాతీయ వీడియో గేమ్స్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా నీ జతగా, ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆత్మబలం ఈ చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన ఆత్రేయ గీతం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

మీరింతవరకు శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగంపై సహకారం శ్రీ కె జ్ఞానానందం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. జకర్తాలో ఇండోనేషియా చట్ట సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఉమ్మడి నాగరిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి దార్శనికత ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన శకం రావాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా అభివర్ణిస్తూ, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి న్యూఢిల్లీ కట్టుబడి ఉందని ప్రధాని అన్నారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో 259,73 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 4,32,000 ఎకరాల సాగుభూమికి రైతు భరోసా సహాయం అందించినట్టు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన మెనూను అన్ని గురుకులాలు, హాస్టళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉన్న నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ తాగునీటి సరఫరా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు నీరందించే 29 జలాశయాల నిల్వల స్థాయిలను పర్యవేక్షించాలని, నీటిపారుదల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఎస్ఏ సంస్థ నిషేధించిందని అన్నారు. హైదరాబాద్లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు స్టేట్ నోడల్

అధికారిగా పనిచేసిన దివ్య దేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్కు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:05 దాటి 45 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరు గీతం. గానం ఎస్ జానకి, చిత్రం 16 ఏళ్ల వయసు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రం కోసం హరిచరణ్ సింధూరి పాడిన కృష్ణకాంత గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం చిత్రం కోసం కేజే యేసుదాస్ బృందం పాడిన పాట విందాం. గీతరచన పిబి శ్రీనివాస్, సంగీతం కెవి మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

చిత్రసీమలో మీరు వింటున్నారు ఈడియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన భాస్కర భట్ల గీతం చక్రీ సంగీతం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
2: మీరు వింటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతారు.

0: పెద్దరికం చిత్రం కోసం చిత్ర పాడిన వడ్డేపల్లి కృష్ణ గీతం విన్నారు. సంగీతం రాజ్కోటి. చిత్రసీమలో తర్వాత వినండి. గుణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ యుగళ గీతం. గీతరచన వెన్నెల కంటి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో జేఎన్ గిరిజా కుమారి గారు గానం చేసిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై శ్రీ అనంత సౌరి రాజన్, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కిషోరి ఆమోన్కర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి, నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. వెను వెంటనే జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ, చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్

సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం సాయంకాలం 6:30. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. నేటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు జిల్లా కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఆకాశవాణి సమయం 10:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశం, ఇండోనేషియా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. జయశంకర్ బహ్రెయిన్ 2 రోజుల పర్యటన నిన్న ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా యువరాజు ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ సమక్షంలో డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాను కలిశారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపించబడిన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ కేంద్రం ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని సమర్థించిందని గడ్కరీ చెప్పారు. మిశ్రమ ఇంధనం కారణంగా సమస్యలు తలెత్తిన ఒక్క వాహనాన్నైనా చూపించాలని విమర్శకులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడానికి 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాల సంక్షేమానికి సమగ్ర విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ వెల్లడించింది. హైదరాబాద్లో అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్, ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో చర్చించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఇప్పుడు ప్రతి యాడ్పై పొందండి 1 కాదు 2.

ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఇమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం సరిగ్గా 10:05. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. హిట్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరు గీతం విందాం. సంగీతం కోటి.

హైదరాబాద్ కేంద్రం సమయం సరిగ్గా 10:05. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. హిట్లర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరు గీతం విందాం. సంగీతం కోటి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ చిత్రం కోసం అర్మాన్ మల్లిక్ పాడిన అనంత శ్రీరామ్ శ్రీమణి గీతం, సంగీతం గోపీసుందర్,

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్. సో ఒక పర్సన్ ని జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం ఫస్ట్ మనము టెంపరేచర్ ఎంత ఉందో అనేది మనం ఫస్ట్ నోట్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అండ్ మామూలుగా ఈ మధ్యకాలంలో అందరి ఇంట్లో కోవిడ్ తర్వాత థర్మోమీటర్స్ ఉంటున్నాయి. సో మనం 99, 100, 102 సో అలా టెంపరేచర్ రికార్డ్ చేసి అతి తీవ్రంగా ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది డెంగ్యూ ఫీవరా అలా తెలుసుకోవడము, ర్యాష్ ఉందా లేక మామూలుగా దగ్గుతో పాటు ఉందా, జలుబుతో పాటు ఉందా, ఇది జస్ట్ ఫ్లూ వైరసా లేక జాయింట్ పెయిన్స్తో ఉందా, చికెన్ గునియా ఉందా, ఇలా మనం డిఫరెన్షియేట్ చేసి మన చుట్టుపక్కన ఎవరైతే ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మన ఫుడ్లో కానీ మంచి ఫుడ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే, ఫ్రూట్స్ కన్జంప్షన్ కానీ ఎక్కువ తీసుకుంటే మనము ఈ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దోమలు కూడా ఇంట్లో ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిందంటే మనము ఇంట్లో ఉన్న ఏడిస్ ఈజిప్ట్ ఈ డెంగ్యూ అన్నది ఏడిస్ ఈజిప్టిస్ మాస్కిటో నుంచి వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. సో ఆ దోమల్ని ఇంట్లో కంట్రోల్ చేసే మనం మెజర్మెంట్స్ తీసుకుంటే ఇతరులకు కూడా రాకుండా చూసుకోగలుగుతాం అన్నమాట.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే రేపు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు, వారి సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0400 STD కోడ్ జత చేస్తూ 2324 0852, మరొక నెంబర్ 2324 0853. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు మరొకసారి 040 STD కోడ్ జత చేస్తూ 2324 0852 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు ఈ అంశంపై వారికున్న ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు పొందవచ్చు. రేపు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. గమనిక విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10:25 దాటి 12 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ గీతం, గానం సిద్ధి శ్రీరామ్, చిత్రం తెలుసు కదా.

అంటే సుందరానికి ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి కీర్తన పాడిన రామజోగేశ్ శాస్త్రి గీతం విన్నారు. సంగీతం వివేక్ సాగర్.

ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో జెఎన్ గిరిజాకుమారి గారు ఆలపించిన భక్తిగీతాలు వినవచ్చు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ అనంత శౌరిరాజన్, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కిషోరి అమోన్కర్ గారు ఆలపించిన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం, ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గ్రహ విజ్ఞాన జ్యోతి, నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ఈరోజు 14:30. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. వెను వెంటనే జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 వానాకాలం కందిపంట సాగు గురించి రైతన్నలకు వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో

వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. నేటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు జిల్లా కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఈరోజు సాయంకాలం 7:45 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆత్మార్పణ నాటకం ప్రసారమవుతుంది. మణిపురి మూలం శ్రీ మహాతమ్ చరణ్ సింగ్, హిందీ అనువాదం శ్రీ కృష్ణమోహన్, తెలుగు సేత శ్రీమతి కె రాజేశ్వరి. ఈ నాటకం నిర్వహణ డాక్టర్ వేదగిరి రాంబాబు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చా కా విషయ హై. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ప్రసారం కానుంది. ఇక రాత్రి 10:45 పాత తెలుగు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఉప్పెనా చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, జస్ప్రీత్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలు చివరిగా వినండి. గోపీసుందర్ సంగీత సారథ్యంలో సాహితీ గీతం, గానం కార్తీక్ చిన్మయ శ్రీపాద, చిత్రం మళ్ళీ మళ్ళీ ఇది రానే రోజు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత మూడేళ్లతో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రిపరేటరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. భారత పాఠశాల విద్యకు సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదికను విద్యామంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రిపరేటరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 2024-25 2.3% నుండి 2025-26 1.8% తగ్గింది. అలాగే సెకండరీ స్థాయిలో ఇది 8.2% నుండి 7% తగ్గింది. ప్రపంచ వృద్ధిని నడిపించడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం ఇండోనేషియాలోని జకార్తాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతో పనిచేస్తోందని మోదీ అన్నారు. భారతదేశం 1 బిలియన్కు పైగా కలలను సాకారం చేసుకుంటున్న దేశమని, ఇంధనం, కనెక్టివిటీ నుండి సెమీకండక్టర్ తయారీ వరకు వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి, మీర్పేట్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఆధారిత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఆయన, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విస్తృత ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి బీఎడ్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 కాగా, ప్రవేశ పరీక్ష 2 ఆగస్టున తెలంగాణలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఇందులో జేఎన్ గిరిజాకుమార్ గారి గాత్రం విందాం. వాద్య సహకారం వయోలిన్ శ్రీ అనంత సౌరి రాజన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్

0: చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ.

0: ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: భక్తి సంగీత కార్యక్రమంలో జయన్ గిరిజా కుమారి గారి గాత్రంలో ముందుగా విందాం శ్రీమన్నారాయణ బౌళి రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో టిఎన్ జేఎన్ గిరిజాకుమారి గారి గాత్రం విన్నారు. వయోలిన్ శ్రీ అనంత సౌరి రాజన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ప్రేమ యుద్ధం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన వేటూరి సుందరమూర్తి గీతం, హంసలేఖ సంగీతాన్ని సమకూర్చారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి కిషోరి అయ్యంకర్ గారి గాత్రం వింటారు.

0: మీరింతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కిషోరి అయ్యంకర్ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12 గంటలు. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के साथ योग्यकर्ता स्थित यूनेस्को विश्व धरोहर स्थल प्रांबानन मंदिर का दौरा किया. प्रधानमंत्री का पारंपरिक वाद्य यंत्रों की मधुर धुन और शास्त्रीय नृत्य के साथ स्वागत किया गया. प्रधानमंत्री मोदी ने मुख्य शिव मंदिर में पूजा अर्चना की और भारत इंडोनेशिया सहयोग के तहत चल रहे संरक्षण कार्यों का जायजा लिया. संयुक्त बयान में राष्ट्रपति प्रबोवो ने कहा कि प्रांबानन भारत और इंडोनेशिया के बीच सदियों

నిజంగా మనిషికి డిసిప్లిన్ అవసరమా లేదా అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఒక మంచి సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మీతో ఆర్ట్ ఆఫ్ డిసిప్లిన్ విత్ మైండ్ గురించి అయితే మాట్లాడ్డాను అన్నమాట. ఒక మనిషికి డిసిప్లిన్ అనేది చాలా అవసరం అంటారు. ఈ స్టేట్మెంట్లో ఒక వర్డ్ డిఫరెంట్గా ఉంది, అదే డిసిప్లిన్. అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డిసిప్లిన్ యొక్క మీనింగ్స్ చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. వారికి ఒక రకంగా అర్థమైతే వీరికి ఇంకొక రకంగా అర్థం అవుతుంది అన్నమాట.

0: సో మంచి మోటివేషనల్ సాంగ్ అయితే వినేసాం. మన టాపిక్లోకి వస్తే ఆర్ట్ ఆఫ్ డిసిప్లిన్ విత్ మైండ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఒక రోజుకి మనిషికి 60,000 నుంచి 70,000 వరకు ఆలోచనలు వస్తాయన్నమాట. మరి అన్ని ఆలోచనలకు అంత ఫాస్ట్గా వర్క్ అయ్యే బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా మూవ్ అయ్యే జనరేషన్తో ఉందన్నమాట. మనకు మెమరీ ఆర్ మైండ్ అనేది ఒక డైరెక్టివ్ పాత్ అన్నమాట. మైండ్ ఉంటేనే అన్ని బ్రెయిన్ ఫంక్షనింగు, ఇమీడియట్ రెస్పాన్సు, మాట అయినా నడకైనా పాటైనా యాక్షన్ అన్నిటికీ ఒక సిగ్నల్ అండ్ మార్గదర్శక్ మన ఈ బ్రెయిన్ అన్నమాట. ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఎమోషన్స్, ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నెన్నో సర్కమ్స్టాన్సెస్, ఇలా అన్నిటిని దాటి అలా వెళ్తూ ఉంటుంది మైండ్ ఫ్లో అనేది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రకు జారుకునే వరకు అన్ని యాక్షన్ లాగే డే మొత్తం మనకు కనిపిస్తుంది అన్నమాట, ఒక సినిమాటిక్ వ్యూలో. ఇంకా దానిలోనే కొంచెం సంతోషం ఉంది, కొంచెం బాధ ఉంది, మరి కొంచెం ఆశ్చర్యం, ఇలా నవరసాలు మనం పండిస్తాం అన్నమాట.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అందుకే సచిన్ టెండూల్కర్ గారు, నాకు ఎక్స్పీరియన్స్తో కూడిన డే కావాలి, ఐదర్ ఫెయిల్యూర్స్ ఆర్ సక్సెస్ అని ఒక రోజులో మార్నింగ్, మండే ఎప్పుడైతే మనం డే స్టార్ట్ చేస్తున్నామో మార్నింగ్, ఆ డే ఇనిషియేషన్లు అనుకుంటారంట. అంటే ఆ డేలో నేర్చుకోవాలి, రోజు ఏదో తెలుసుకోవాలి, ఇంకా మనం దేని గురించైనా సాధన చేయాలి అని అంటారనమాట. మీరు చెప్పండి ఇప్పుడు, మరి ఎంతమంది ఇలా అనుకొని ఈరోజు స్టార్ట్ చేశారు? సో హియర్ కమ్స్ డిసిప్లిన్ విత్ మైండ్ అన్నమాట. డిసిప్లిన్ కమ్స్ విత్ యువర్ థాట్స్. థాట్ రిజల్ట్స్ ఇంటూ యాక్షన్స్. యాక్షన్స్ అనేవి మనకు సక్సెస్కి లేదా ఫెయిల్యూర్కి లేదా ఒక ఎక్స్పీరియన్స్కి అయితే మనకు దారి చూపిస్తాయి అన్నమాట. దాని అన్నిటికీ మూల కారణం మంచి ఆలోచన. అది దేనివల్ల వస్తుంది అంటే ఒక డిసిప్లిన్ థాట్ ఉండబట్టి వస్తుంది అన్నమాట. డిసిప్లిన్ అంటే ఒక ఫిజికల్ అనే కాదు, మెంటల్, స్పిరిచువల్ కూడా ఉంటాయన్నమాట. అవర్ బ్యూటీ నాట్ లైస్ ఇన్ అవర్ బాడీ, ఇట్ లైస్ ఇన్ అవర్ ప్యూర్ హార్ట్ అండ్ ఫ్రూట్ఫుల్ యాక్షన్స్. అందుకని ఆ ఫుల్ఫిల్మెంట్ థాట్స్ ఎప్పుడు వస్తుంది అంటే అది డిసిప్లిన్ ద్వారానే అని చెప్పొచ్చు అనమాట. డిసిప్లిన్ రిజల్ట్స్ ఇన్ అవర్ బిహేవియరల్ చేంజ్ అండ్ యాటిట్యూడ్ అనమాట. మన యొక్క ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. 6 అడుగుల మనిషి అయినా కూడా అరంగలం ఉన్నటువంటి 4 మాట వినాల్సిందే అనమాట. అది కంట్రోల్ చేయగలదంటారు. అంటే ఏంటి దీని అర్థం చెప్పండి? మోస్ట్ పవర్ఫుల్ మన బాడీలో టంగ్, వి నీడ్ టు కంట్రోల్ అనమాట. నోరు బాగుంటూనే ఊరు బాగుంటుంది అంటారు, నోరు బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటారు. నిజమే కదా? మరి మనం ఎంత డిసిప్లిన్గా మాట్లాడితే అంత రెస్పెక్ట్ మనకు వస్తుంది అనమాట. మనం ఎంత రూడ్గా మన టంగ్ కంట్రోల్ లేకుండా మాట్లాడితే అంతే ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ గోస్ బై ద టంగ్. సో అవసరం మనకు, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క కంట్రోల్ అనేది చాలా అవసరం అనమాట. సాత్వికమైన ఆహారం, మితమైన భోజనం అవసరం అని మనకు మనకు సనాతన ధర్మంలో ఉందన్నమాట. అంటే ఎంత నాలుకను మనం కంట్రోల్లో ఉంచుకొని డిసిప్లిన్గా ఉంటే అంత హెల్తీగా ఉంటామని అనొచ్చు అనమాట. అప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి, గుడ్ థాట్స్ వస్తాయి అన్నమాట. మనం అనుకున్న పనిని అనుకున్న విధంగా కంప్లీట్ చేయొచ్చు. అప్పుడే మనకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. మన మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు, మన టంగ్లో డిఫరెంట్ డిఫరెంట్ డీవియేషన్లు మనిషిని ఎప్పుడూ ముందుకు వెళ్ళనివ్వం అన్నమాట. ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, రేపు చాక్లెట్ తినాలనిపిస్తుంది, అట్లా వేరే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. లైక్ టంగ్ అనేది మనకు ఒక టంగ్ ట్విస్టర్ అన్నట్టు, లైక్ అట్లా ట్విస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇట్స్

0: టు ప్లెజర్. ఇక్కడ నేను డోపమైన్ గురించి మాట్లాడాలన్నమాట. ఇట్ ఈజ్ ఏ హ్యాపీనెస్ హార్మోన్. మనకు ఒకటి కావాలి అని మన మైండ్ ట్రిగర్ చేసినప్పుడు అది మనకు వచ్చినప్పుడు, అంటే లైక్ కావాల్సిన దాన్ని మనం పొందినప్పుడు మనకు డోపమైన్ అనేది పిక్చర్లోకి వస్తుంది అన్నమాట. ఇంకా మనకు కావాలి అనిపిస్తుంది అప్పుడు ఉన్న ట్రెండ్లో ఇది ఎక్కువ స్పైక్లో ఉందన్నమాట. షార్ట్ రీల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ఇంపాక్ట్ అవ్వచ్చు, అందరికీ అన్నీ తెలుసు కానీ చేయం. హియర్ కమ్స్ డిసిప్లిన్ విత్ మైండ్ అన్నమాట. మైండ్ కంట్రోల్లో ఉంటే వి నీడ్ టు ఓవర్కమ్ ద ట్రిగర్ అన్నమాట బై డిఫరెంట్ సొల్యూషన్స్. అటువంటి ట్రిగర్ని, అటువంటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ ఆడే ఆ యొక్క ఆటని మనం పసిగట్టి మనం దాన్ని బంధించవచ్చు అన్నమాట. ఎలా అనేది ఒక డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డోపమైన్ డిటాక్స్ త్రూ డిజిటల్ డిటాచ్మెంట్ అన్నమాట. డిలేడ్ గ్రాటిఫికేషన్ అవ్వచ్చు. మన మైండ్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉందన్నమాట. ఇఫ్ మన మైండ్ని మనం డిసిప్లిన్గా కంట్రోల్ చేయకపోతే ఇంకా మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. డోపమైన్ డిటాక్స్ ఎలా చేయాలంటే మనం ఒక వీక్ మొబైల్కి దూరంగా ఉండాలన్నమాట. వీక్లో వన్ డే ఓన్లీ కాల్స్, నో డేటా, నథింగ్. అప్పుడు మీరు మైండ్ అండ్ ట్రైన్ చేసినట్లు అవుతుందన్నమాట. ఇప్పుడు కాదు అని అది ఎప్పుడు ఓపెన్ చేయాలని అనిపించినప్పుడల్లా, ఆలోచన మనకు వచ్చినప్పుడల్లా, సరే ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఓపెన్ చేద్దాం, ఇంకో ఈరోజు డిలే చేద్దాం, ఈరోజు డిలే అని చెప్పేసి అట్లా మనం డిలే చేస్తూ ఉండాలి. ఈ సిచ్యువేషన్ని మనం డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటామన్నమాట. సో ఇంకొక టెక్నిక్ అయితే ఉందన్నమాట. ఒక టెక్నిక్ అయితే విందాము ఆఫ్టర్ ఏ కమర్షియల్ స్పాట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
0: సో ఇప్పుడైతే మనం డిలేడ్ గ్రాటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇంకొక టెక్నిక్ అయితే పొమడారో టెక్నిక్ అంటారనమాట. ఏ గ్యాప్ ఇస్తూ వర్క్కి మనకు మనమే సెల్ఫ్గా గిఫ్టెడ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఒక ఎగ్జాంపుల్, ఒక టైంలో మీరు ఏదైనా బుక్ చదవాలనుకున్నారనుకోండి, డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్ ఆర్ 1 అవర్ అనుకున్నారు. బుక్ స్టార్ట్ చేశారు, 30 మినిట్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు మీరు ఒక సెల్ఫ్గా మీరు ఒక థ్యాంక్స్ చెప్పుకుంటారు అనమాట. సో అలా ఒక టైప్ ఆఫ్ మనకు మనమే సెల్ఫ్ గిఫ్టెడ్గా చేసుకుంటాం అనమాట. అలా ఇంకొక రోజు వచ్చింది, నెక్స్ట్ డే మనం 1 అవర్ పెట్టుకుంటాము. సో ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ డ్యూరేషన్ మనం పెంచుకుంటూ వెళ్తే మన మైండ్ అనేది ఆటోమేటిక్గా మనం చెప్పిన మాట వింటుందన్నమాట. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డిలేడ్, మనం దాన్ని అడిగినప్పుడల్లా మనం కట్ చేస్తూ ఉన్నాం కదా, ఈరోజు కాదు, రేపు కాదు, రేపు చేస్తా, ఇవాళ చేస్తా అన్నట్టు మనం కంటిన్యూస్గా మనం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాం అనమాట. అయితే ఆ కంట్రోల్ మైండ్ అనేది మనకి ఈ యొక్క టెక్నిక్స్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. మనం ఆ టెక్నిక్స్ ద్వారా మన యొక్క మైండ్ యొక్క ట్రిగర్ని అయితే మనం బంధించవచ్చు అనేది నేను చెప్పొచ్చు. బేసిక్గా ఇది ఒక చాలామంది ఏమంటారంటే స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అట్లని కాదు, ఎవ్రీథింగ్. మనం ఏ వర్క్ చేయాలనుకున్నా, కుక్ చేయాలనుకున్నా, లేకపోతే పొలం పని చేయాలనుకున్నా, లేకపోతే గార్డెనింగ్ చేయాలనుకున్నా, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనకి ఇదంతా వర్కౌట్ అయితే చేయవచ్చు అనమాట విత్ దీస్ టెక్నిక్స్ అనమాట. మనం మైండ్లో డిఫరెంట్ స్వింగ్స్ ఉంటాయన్నమాట, అలా వాటిని మేనేజ్ చేయడానికి వీల్ పవర్ ట్రిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా మీకు ఇష్టమైన ఏదైనా ఒక స్వీట్ ఆర్ హాట్ ఏదో ఒకటి కొనున్నానమాట. ఫస్ట్ మీరు దాన్ని చూసినప్పుడల్లా తినాలి అనే విధంగా ఉండాలి, గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు చూస్తే దాన్ని అప్పుడు నోట్లో వేసుకునే విధంగా ఉండాలి ఏ ఐటెం కొన్నా కూడా, ఓకేనా, ఇదర్ స్వీట్ ఆర్ హాట్. అలా మీరు దాన్ని చూడండి, మీకు మైండ్ చెప్తుంది అనమాట, అరే తినరా బాగుంటుంది, ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందని మీ మైండ్ మీకు ట్రిగ్గర్ చేస్తుంటుంది దాన్ని చూసినప్పుడల్లా. సరే ఆ వీల్ పవర్ ఇక్కడే మనం టెస్ట్ చేయాలన్నమాట, లేదు ఇంకో గంట ఇదింట, అరగంట ఇదింట అని అలా చాలా మైండ్కి మనం

0: చెప్తూ వస్తున్నాం అనమాట. అది అడిగినప్పుడల్లా ఆ గంట వరకు వెయిట్ చేసాం. ఇలా మనం మన మైండ్ని కంట్రోల్ తేవాలన్నమాట. అందుకని అప్పుడు ఏమంటే మనం ఏదైతే ఆ గంట 2 గంటలు మనం డిలేడ్గా ఇస్తున్నామో దానికి కూడా ట్రిగ్ అర్థమైపోతుంది అనమాట. ఓకే, హీస్ గోయింగ్ టు కంట్రోల్ మై మైండ్, నన్ను కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు అని అనుకుంటారు అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బుద్ధి కర్మానుసారిణి అని మనం చదువుకున్నాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. రేపు మార్నింగ్ 9కి ఎగ్జామ్ ఉందనుకోండి, ఫర్సే మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకుందాం. మన బుద్ధి ఏం చెప్తుందంటే, అదే రేపు ఎగ్జామ్ ఉందిరా, నీకు అసలే మ్యాథ్స్ అంటే భయం రాదు, చదువుకో ఉంటుంది అనమాట. లేదు, నా మనసు ఏం చెప్తుంది అంటే, రేపు కదా ఎగ్జామ్, ఇప్పుడేముందిలే, ఇప్పుడైతే సినిమా చూద్దాం, లేకపోతే అమ్మ వండిన బిర్యానీ తినేసి ఆదివారం కదా అసలే అని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మన బ్రెయిన్ చెప్తుంది అనమాట, లైక్ మనసు. అలా ఈవినింగ్ వస్తుంది అనమాట, మంచి బిర్యానీ తిన్నాం కదా, సో ఇప్పటికేం చదువుకోరా అని మన బుద్ధి మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అరే చదువుకోరా, రేపు ఎగ్జామ్ ఉంది, అసలే భయపడతావు, మళ్ళీ పేపర్ చూడగానే నీకు అసలే భయం అవుతుంది అని చెప్పేసి అంటుంది అనమాట. అయినా కూడా మన మళ్ళీ మనసు ఏమొస్తుంది అంటే, రియల్ చూసినాం, సండే కంప్లీట్ అయిపోయింది, ఇంకో 2 అవర్స్ అయితే నిద్రలో పోతాం, సరే మార్నింగ్ మనం ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ చదువుకోవచ్చు అని చెప్పేసి అంటుంది అనమాట మన మనసు. అండ్ అంతా అయిపోతుంది, ఎగ్జామ్ వస్తుంది, సిచ్యువేషన్ అన్నీ కూడా మనం అనుకున్నట్టు రావు, సో ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోతాం అనమాట ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఒక్కరోజు మనం బుద్ధి చెప్పినట్టు విని మనం చదువుకుని ఉంటే ఈరోజు ఇంత సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా అనుకుంటాం అనమాట. నేను చెప్పాను కదా వినలేదు, సో ఇప్పుడు రిగ్రెట్ అయ్యే ఏం ప్రయోజనం అని బుద్ధి అనుకుంటుంది అనమాట మనసులో మనకు. సో అందుకనే బుద్ధి కర్మానుసారిణి అన్నారు పెద్దలు. రిగ్రెట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఫెయిల్యూర్, ఓకేనా? సో అందుకనే దానికి ఒక లాభం లేదనమాట. సో అందుకనే మనం బుద్ధి కర్మానుసారనే మనం ప్రవర్తించాలనేది చెప్తుంది అనమాట. ఇంత పెద్ద సొల్యూషన్స్, ప్రతి ప్రాబ్లమ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట, వన్స్ మన మైండ్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంతే. అయితే పైన చెప్పిన సొల్యూషన్స్తో పాటు మన ఇండియన్ రిలేటివ్ యోగా ద్వారా కూడా మన మైండ్ని మనం గొప్పగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో తెలుసుకుందాం ఆఫ్టర్ ఏ కమర్షియల్ స్పాట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడైతే మనం యోగా ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట, ఆసనాలు లైక్ ప్రాణాయామ, అనులోమ విలోమ వాటి గురించి కూడా మనం తెలుసుకొని మన మైండ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ కంట్రోలింగ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్, బిహేవియరల్ చేంజ్ ద్వారానే వస్తుంది ఏదైనా కూడా. సో మన మైండ్ మనం కంట్రోల్ చేసుకొని సొసైటీకి మనం చాలా మంచి చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఎన్లైటెన్డ్ సిటిజన్గా మనం మారాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో మనని కంట్రోల్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. సో ట్రై టు బి అన్ ఆర్టిస్ట్. గుడ్ బై, సైనింగ్ ఆఫ్, యువర్స్ ఆదిత్య తేజ. మళ్ళీ మనం ఇంకొక యువతరంగ కార్యక్రమంలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను

దర్శించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న
వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా

0: చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: आता है। ठीक है, कल सुबह हम वहां आएंगे। अभी इन चित्रों की फिल्म तो उतार लें।
1: हाँ।
0: गुड मॉर्निंग मिस्टर नीट जी।
1: गुड मॉर्निंग, आइए आइए आइए।
0: हमारे आने से आपको कोई असुविधा तो नहीं हुई?
1: जी नहीं, बिल्कुल नहीं, मैं तो आपकी प्रतीक्षा कर रहा था। ये मेरा भाई है इल्किर।
0: अच्छा अच्छा।
1: ये आपकी भाषा नहीं बोल सकता, लेकिन आपको चित्र दिखाएगा। कल इसने ये छाल उतारी थी चित्र बनाने के लिए, आप इसे चित्र बनाते देखना चाहते हैं?
2: ये तो बहुत अच्छा होगा, फिर हम उसकी फिल्म भी उतार सकते हैं।
1: जी।
0: अरे वाह, ये तो बड़ी तेजी से हाथ चला रहे हैं। देखो वेलिंडा, इनकी कोई गलती भी नहीं हुई, और देखो ना, कुछ मिटाना भी नहीं पड़ा।
2: वाकई कमाल है।
1: अभ्यास से गलतियां नहीं होती। हमारे बनाए चित्र तो अब दुनिया भर में बिकते हैं।
0: सचमुच?
2: स्टेन, एक चित्र हम भी खरीद लें?
0: हाँ क्यों नहीं, क्यों नहीं। वो अजगर वाला चित्र बड़ा आकर्षक है।
1: लीजिए, ये आपका हुआ।
0: इसकी कीमत?
1: कीमत नहीं लूंगा, हम गगुज्जू आदिवासियों की तरफ से आपको भेंट है।
2: सच?
0: धन्यवाद।
3: ऑस्ट्रेलिया के ये आदिवासी अच्छे चित्रकार तो हैं ही, आज उन्होंने अन्य क्षेत्रों में भी अपना स्थान बना लिया है। वो देश की आर्थिक, सामाजिक और राजनीतिक गतिविधियों में बढ़ चढ़कर हिस्सा लेने लगे हैं।
4: लेकिन कुछ ऐसे भी हैं जिन्हें ये आधुनिकीकरण पचता नहीं, वो अपनी जीवन पद्धति नहीं बदलना चाहते, और क्योंकि अब उन्हें भूमि के अधिकार मिल गए हैं इसलिए वो अपने क्षेत्र में अपने ढंग से जी सकते हैं। एक तरह से अच्छा भी है। आज हम चाहें तो पाषाण युग की जीवन शैली को प्रत्यक्ष देख तो सकते हैं।
5: ऑस्ट्रेलिया के आदिवासी, अभी आपने सुना यह कार्यक्रम, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
6: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
5: नमस्कार।
7: उमंग उमंग उमंग उमंग।
8: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 1:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు తెలుగులో.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలమృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలామృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోషకాహార లోపం లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఈ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
10: నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ రోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒక రోజు పాలు, ఒక రోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈ రోజు పేదోళ్ల పిల్లలకు ప్రభుత్వము బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
9: నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ వేదికలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు పూర్తి స్థాయిలో బలోపేతం కాకముందే నీటిని నిల్వ చేయడం ప్రజల భద్రతకు ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన వల్ల రాష్ట్రంపై

భారీ ఆర్థిక విద్యుత్ భారం పడిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు వేగవంతం చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో 259,73,00,000 రూపాయలను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విడతలో 432,000 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా నిన్న 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామని చెప్పారు. 7 రోజుల్లోనే రైతు భరోసా కింద 7,750,45,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 68,96,000 మంది రైతులకు 129,17,000 ఎకరాల సాగు భూమికి ఈ సాయం అందింది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ భవనాలన్నింటినీ ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలందించేలాగా రూపొందిస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచ్చేర్లట్టు బొగ్గు బ్లాకును కేటాయించడం తెలంగాణకు శుభవార్త అని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు 64,000 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు 1,200 మంది యువతకు ఉపాధి లభిస్తుందని, కేంద్రం తెలంగాణ భవిష్యత్తును బలోపేతం చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డ వద్ద నీటిని వృధా చేస్తూ రైతుల నాగం చేయడం తగదన్నారు. లోటు వర్షపాతంతో పంటల సాగు కాక అన్నదాత అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు ఆపి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ కర్కశ పాలనను రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్క్ను దాటి దేశంలోనే ఈ హోదా సాధించిన అగ్ర స్థానంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వారికి, దివాలా రాష్ట్రం అంటూ దుష్ప్రచారం చేసిన వారికి ఈ అంతర్జాతీయ నివేదికే సమాధానం అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలోనే గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి చెందిందని, దరిద్రం తాండవించిన ప్రాంతం నేడు సిరి సంపదలతో తులదూకుతూ సంపన్న రాష్ట్రంగా అవతరించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి ఆయన శుభాభివందనాలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో వైఎస్ఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన మానవతా దృక్పథం, ప్రజాసేవ పట్ల అంకితభావం ఈనాటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు తదితర నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, ఆయన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని భట్టి విక్రమార్క కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మేడ్చల్ మహేశ్వర నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయలతో చేపట్టారు.

0: పట్టణన ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 85 కోట్ల రూపాయలు విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో 275 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారీగా పర్యాటక వ్యవస్థను బలోపేతం చేసి కొత్త పర్యాటక గమ్యస్థానాలను గుర్తించాలని సూచించారు. హైదరాబాద్లో హెరిటేజ్ వాకులు విస్తరించడంతో పాటు బోనాలు, బతుకమ్మ వంటి ఉత్సవాలు, తెలంగాణ కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్యా దేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్కు బాధ్యతలు అప్పగించారు. నదుల్లో నీరున్నా మోటార్లు నడపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యమని, ఇందుకు వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 1338 మంది బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఎన్యూమినేషన్ పత్రాలు అందజేశారని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలియజేశారు.
1: ఈచ్ పిఎస్ కి ఒక బిఎల్ఓస్ ఉంటారు, పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏస్ ని అపాయింట్ చేసి ఉంటారు. బిఎల్ఓస్ కి మన మున్సిపల్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 10 పిఎస్ కి ఒక 10 to 12 పిఎస్ కి ఒక బిఎల్ఓ సూపర్వైజర్, అలానే ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మన మున్సిపల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ని కూడా దీనికి మనం సపోర్టింగ్ గా మానిటరింగ్ గా మనం ఆఫీసర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని కలిపి ఒక టీం మనకి అరౌండ్ 1000 వరకు సిబ్బందిని వర్క్ చేస్తుంది.
0: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగుల కోసం జులై 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మం టీటీడీసీలో మెగా సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఈ విషయం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
3: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగం.

0: చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రైతులారా, మీ అందరికీ స్వాగతం. ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. పీజేటిఏయు వారి చేను కబుర్ల కార్యక్రమంలో ఈ రేడియో ద్వారా కొత్త విషయాలన్నీ సులభంగా అర్థం చేసుకుందాం. ఇది మీకు ఉపయోగకరంగా మరియు ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. కృత్రిమ మేధస్సు, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. వ్యవసాయంలో ఏఐ పాత్ర గురించి తెలుసుకుందాం. మన కథలో పాత్రలు యాంకర్గా జాస్మిన్, రైతు రాము ఫరాజ్, రైతు రాము వాళ్ళ భార్య వైష్ణవి, వ్యవసాయ అధికారి చరణ్, మహిళా రైతు సుజాతగా కావ్యశ్రీ, ఇంకొక రైతు సన్నిప్రసాద్. రాము మరియు లక్ష్మి బాధ తెలుపుతున్నారు.
1: లక్ష్మి, ఈసారి పంట పోయింది, బ్యాంక్ లోన్ కట్టలేకపోయాను, ప్రైవేట్ అప్పులు పెరిగిపోయాయి, ఇంట్లో డబ్బులు లేదు, పిల్లలు చదువు ఎలా జరుగుతుంది, నాకు చాలా భయమేస్తుంది లక్ష్మి.
2: అవునయ్యా, నేను కూడా చాలా బాధపడుతున్నాను. రాత్రి నిద్ర రావడం లేదు. ఈ అప్పుల బాధతో గుండెల్లో దడదడగా

0: మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుదామయ్యా.
1: ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు.
2: అన్నా, మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు, అసలు ఏమైంది?
3: నేను 4 సంవత్సరాల నుండి వరి పంట వేస్తున్నాను, కానీ నాకు లాభం రావటం లేదు. ఇంకా చాలా అప్పుల పాలయ్యాను.
0: అవునయ్యా, దేవునితో పాటు మార్గం చూపించేవారు కూడా కావాలి.
2: అయ్యో, అలాగైతే మన మండలంలో ఉన్న ఏవో వ్యవసాయ అధికారిని కలవండి.
3: సరే అయ్యా, మన వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుందాం. దా, ఆయన ఏదైనా పరిష్కారం చెప్తారేమో. అవును లక్ష్మి, అలానే చేద్దాం.
0: ఆలస్యం ఎందుకయ్యా, ఇప్పుడే వెళ్దాం పదా.
3: సరే పద.
0: నమస్కారం సారు.
4: నమస్కారం, చెప్పండి, ఏంటి విశేషం?
3: నేను రాము, నా భార్య లక్ష్మి. సారు, మేము పంట నష్టపోయాం.
0: అవును, ఇంకా అప్పులు కూడా పెరిగిపోయాయి. బాగా భయం వేస్తుంది సారు.
4: రాము, లక్ష్మి, ముందుగా మీరు భయపడకండి. ఇప్పుడు టెక్నాలజీ మరియు ఏఐ వల్ల రైతులకు చాలా సహాయం అందుతుంది. ఏఐ అంటే పెద్ద కంప్యూటర్ కాదు రాము, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే ఒక తెలివైన సహాయకుడిలా ఉంటుంది.
3: సార్, మాలాంటి చిన్న రైతులకు నిజంగా ఉపయోగం ఉంటుందా?
4: అలా ఏం ఉండదు రాము, చాలా ఉపయోగం ఉంటుంది. సరైన సమాచారం సరైన సమయంలో దొరికితే నష్టాలు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి. ఇప్పుడు నేను కొన్ని యాప్ల గురించి చెబుతాను, తెలుసుకోండి.
3: అసలు యాప్లు అంటే ఏంటి సారు? మాకు యాప పుల్లలు తెలుసు, కానీ యాప్ల గురించి తెలియదు సారు.
4: యాప్లు అంటే ఏమీ లేదు రాము, అవి నీ ఫోన్లోనే ఉంటాయి, వ్యవసాయంలో సహాయపడతాయి. మై స్కీమ్ ద్వారా ప్రభుత్వ, రాష్ట్ర మరియు జాతీయ పథకాలు, సబ్సిడీలు, సూచనలు సులభంగా నేర్చుకోవచ్చు. మరియు నా పంట యాప్లో నమోదు చేసుకుంటే పంట వివరాలు ప్రభుత్వానికి నేరుగా తెలుస్తాయి. మరియు ఈ కిసాన్ ఈ మిత్ర అనే తెలివైన సేవ రైతుల ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది.
0: ఎలా సారు, ఒకసారి చూపియ్యరా?
4: ఇదిగో చూడు, కిసాన్ ఈ మిత్ర యాప్లో వ్యవసాయ సమస్యలను చెబితే అది మీకు మీ సొంత భాషల్లో సమాధానం ఇస్తుంది.
0: ఇదేదో భలేగా ఉంది సారు, ఒకసారి నేను ప్రయత్నించొచ్చా?
4: ప్రయత్నించు లక్ష్మి.
5: ఆకు తొలిచే పురుగు, లీఫ్ మైనర్ నివారణకు సంబంధించిన సమాచారం మరియు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇక్కడ ఇవ్వబడింది. ఆకు తొలిచే పురుగు ఆకుల లోపలి పొరలను తినడం వల్ల ఆకులపై తెల్లటి వంకరలు తిరిగిన గీతలు ఏర్పడతాయి. దీనివల్ల మొక్కల కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని, దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు ఎకరానికి 5 మిల్లీలీటర్లు స్పైనసాడ్ లేదా అబమెక్టన్ మందును 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
4: మరియు పంట బీమా పథకాల గురించి సులభంగా తెలుసుకోవచ్చు. కృషి 24/7 సేవ ద్వారా రాత్రి పగలు లేకుండా వ్యవసాయ సమాచారం అందుతుంది. వాతావరణ హెచ్చరికలు, వ్యాధుల సమాచారం, మార్కెట్ ధరలు అన్నీ మొబైల్లోనే వస్తాయి. ఈనామ్ మార్కెటింగ్ యాప్, ఈనామ్ వంటి డిజిటల్ మార్కెటింగ్ యాప్ల ద్వారా నేరుగా పంటను వినియోగదారులకు అమ్ముకోవచ్చు. అది కూడా మధ్యవర్తుల అవసరం లేకుండా అమ్ముకోవచ్చమ్మా.
0: సారు, మేము చదువుకోలేదు, ఇలాంటి యాప్స్ వాడడం కష్టమవుతుందా?
4: అలా ఏం ఉండదు లక్ష్మి, ఇప్పుడు చాలా యాప్స్ మన భాషలోనే ఉంటున్నాయి, వాయిస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు మాట్లాడితే చాలు, యాప్ సమాధానం చెబుతుందమ్మా. ఇంకా ప్రభుత్వ పథకాలు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ల సిస్టమ్స్కు సబ్సిడీ వస్తుంది. మరియు ఎస్సీ ఎస్టీ రైతులకైతే కొన్ని ప్రాంతాల్లో 100% వరకు సబ్సిడీ లభిస్తుంది. బీసీ మరియు చిన్న రైతులకు 90% వరకు సబ్సిడీ అందుతుంది. దీనివల్ల నీటి పొదుపు జరుగుతుంది, కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది, పంట బాగా వస్తుంది.
3: సార్, మేము అనుకున్నాం డ్రిప్ ఇరిగేషన్ అంటే పెద్ద రైతులకు మాత్రమే అని.
4: అలా ఏం ఉండదు రాము, ఇప్పుడు ప్రభుత్వం చిన్న రైతులకు కూడా అండగా నిలుస్తుంది. ఇంకా ఇప్పుడు మహిళల కోసం కూడా ఒక మంచి అవకాశం ఉందమ్మా లక్ష్మి. నమో డ్రోన్ దీదీ పథకం గురించి విన్నారా మీరు?
0: డ్రోనా సార్, అది సినిమాల్లో చూపించే యంత్రం కదా?
4: అవునమ్మా, కానీ ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు డ్రోన్లు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. డ్రోన్లతో పురుగు మందులు, ఎరువులు స్ప్రే చేయడం వేగంగా జరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, ఆరోగ్యం కూడా సురక్షితం అవుతుందమ్మా.
0: అంటే మహిళలు కూడా డ్రోన్ నడిపించి సంపాదించవచ్చా సార్?
4: ఖచ్చితంగా లక్ష్మి, ఇది మహిళల సాధీకరత కోసం తీసుకొచ్చిన మంచి అవకాశం. మహిళలు టెక్నాలజీ నేర్చుకుని ఇతర రైతులకు సేవలు అందించి ఆదాయం కూడా పొందవచ్చు.
0: చాలా సంతోషంగా ఉంది సార్, ముందు వ్యవసాయం అంటే కష్టమని అనుకున్నా, ఇప్పుడు మహిళలు కూడా గౌరవం మరియు అవకాశాలు పెరుగుతున్నాయి.
4: సరే అమ్మా, టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుంటే మన జీవితం మారుతుంది. మన పక్క ఊర్లో సుజాత అనే మహిళ రైతు ఉంది. ఆమె ఏ టెక్నాలజీ మరియు ఆధునిక పద్ధతులు ఉపయోగించి మంచి లాభాలు గడిస్తుంది. మీరు ఆమెతో మాట్లాడితే ఇంకా నమ్మకం వస్తుంది.
3: అలాగే సార్, మేము తప్పకుండా కలుస్తాం. మీరేనా సుజాత?
6: అవును, నేనే. మీరెవరు?
3: నేను మీ పక్కూరి రైతు.

0: పేరు రాము.
1: అవునా, ఏం పని మీద వచ్చారన్నా?
0: సుజాత గారు, అధికారి గారు మీ గురించి చాలా మంచిగా చెప్పారు. మీరు టెక్నాలజీతో పాటు ఉపయోగించి వ్యవసాయంలో మంచి లాభాలు పొందుతున్నారట.
1: అవును రామన్న, నేను కూడా ముందు నష్టాలు చూశాను, కానీ ఇప్పుడు తెలివైన పద్ధతులు పాటించడం వల్ల ఖర్చు తగ్గింది, ఆదాయం పెరిగింది.
0: ఎలా అమ్మా, నేను రోజంతా కష్టపడుతాను కానీ ఫలితం రావడం లేదు.
1: కష్టంతో పాటు సరైన సమాచారం కూడా ఉండాలి అన్న. ముందుగా నేను నేల గురించి తెలుసుకుంటాను.
0: నేల గురించి అంటే?
1: నేల ఉష్ణోగ్రతను కొలిచి ఒక పరికరం ఉంటుంది, దాంతో భూమి లోపల వివిధ స్థాయిల్లో ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుస్తుంది. దీనివల్ల ఎప్పుడు విత్తనం వేయాలో సరైన సమయం తెలుస్తుంది, ఎరువు ఎంత వేయాలో, నీరు ఎప్పుడు పెట్టాలో, భూమిని ఎలా కాపాడుకోవాలో ముందే ప్రణాళిక చేసుకోవచ్చు.
0: అయ్యో, నేనైతే అంచనాతో పనులు చేస్తాను.
1: అందుకే కొన్నిసార్లు నష్టాలు వస్తాయన్న. ఇప్పుడు టెక్నాలజీ ముందే హెచ్చరిక ఇస్తుంది. ఇంకా నేను సాయిల్ హెల్త్ కార్డు కూడా తీసుకున్నాను, దానిలో మన భూమిలో పోషకాలు ఎంత ఉన్నాయో పూర్తి సమాచారం ఉంటుంది. దాని ప్రకారం ఏ ఎరువు తక్కువ ఉందో తెలుసుకొని అవసరమైనంత ఎరువు వేస్తాను. దీనివల్ల అనవసర ఖర్చు తగ్గుతుంది, భూమి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
0: నేనైతే నా తోటి రైతులు ఎంత ఎరువు వేస్తే నేను కూడా అంత ఎరువు వేస్తాను.
1: ప్రతి భూమి ఒకేలా ఉండదు కదన్నా, మన భూమికి ఏం అవసరమో అదే ఇవ్వాలి. పురుగులు వచ్చినప్పుడు ఆకుల ఫోటో పంపితే వ్యాధి ఏమిటో చెప్పే టెక్నాలజీ ఉపయోగిస్తాను, అదే మన ప్లాంటిక్స్ యాప్. వెంటనే సరైన మందు సూచిస్తుంది, దీనివల్ల పంట రక్షణ ఉంటుంది.
0: అది చాలా మంచి విషయం అమ్మా.
1: ఇంకా నీరు వృధా కాకుండా డ్రిప్ పద్ధతి ఉపయోగిస్తున్నాను, భూమికి ఎంత అవసరమో అంతే నీరు పడుతుంది.
0: అది ఎలా సాధ్యమమ్మా?
1: డ్రిప్ ద్వారా నీరు ఇచ్చేటప్పుడు సెన్సార్ కనెక్ట్ చేసుకొని ఎంత నీరు అవసరమో, ఏ సమయంలో అవసరమో అంతే తీసుకుంటుంది.
0: నేనైతే ఎక్కువ నీరు వేస్తే పంట బాగా వస్తుందని అనుకుంటానమ్మా.
1: లేదన్నా, ఎక్కువ నీరు కూడా నష్టమే. ఇంకా ఇప్పుడు ఒక కొత్త సహాయం వచ్చిందన్నా, అగ్రిసర్ అనే ఒక తెలివైన సేవ ఉంది. దీని ద్వారా యంత్రాలు, కూలీలు, ఇతర సేవలు సులభంగా దొరుకుతాయి. మన దగ్గర ట్రాక్టర్ లేకపోతే అద్దెకు తీసుకోవచ్చు, కూలీలు దొరకకపోతే ముందే బుకింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది.
0: అయ్యో, అంటే ఇప్పుడు పని కోసం కూలీలు ఇంకా ట్రాక్టర్ కోసం రోజులు తిరగాల్సిన పని లేదు కదా?
1: లేదన్నా, మొబైల్లోనే అంత సమాచారం దొరుకుతుంది. ఇవి మాత్రమే కాదు రామన్న, మెగాదూత్ యాప్ రైతులకు వారి ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సమాచారాన్ని మరియు వ్యవసాయ సలహాలను అందిస్తుంది. దీని ద్వారా రైతులు విత్తనాలు వేయడం, నీటి పారుదల సమయాన్ని నిర్ణయించడం, ఎరువులు మరియు పురుగుల మందులు వినియోగంపై సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవచ్చు.
0: సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది కానీ అవి ఏవో సబ్సిడీలు, అవి దానికి ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం చెప్పమ్మా.
1: సులభమైన పని అన్న. మన గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా రైతుల వేదికకు వెళ్ళి మీకు కావాల్సిన సబ్సిడీలు చెప్తూ వారు మీకు సహాయం చేస్తారు.
0: ధన్యవాదాలమ్మా.
2: సుజాత, ఇవన్నీ ఎక్కడ తెలుసుకున్నావు?
1: నా కొడుకు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడమ్మా, కాలేజీలో నేర్చుకున్న కొత్త విషయాలు ఇంటికి వచ్చాక నాకు చెప్తాడు. ముందు నేను కూడా టెక్నాలజీ అంటే భయపడతాను, కానీ నా కొడుకు అమ్మ వ్యవసాయంలో మార్పు రావాలి అంటే కొత్త పద్ధతులు నేర్చుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి నేను కూడా వ్యవసాయ సమావేశాలకు వెళ్లడం, వీడియోలు చూడడం, వ్యవసాయ అధికారులను అడగడం మొదలు పెట్టాను. అలా కొంచెం కొంచెంగా ఏఐ మరియు తెలివైన వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నాను.
2: చాలా మంచి విషయం అమ్మా, చదివిన పిల్లలు ఇలా తల్లిదండ్రులకు సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది.
1: అవునమ్మా, వ్యవసాయంలో అనుభవం మన దగ్గర ఉంటుంది, కొత్త టెక్నాలజీ పిల్లల దగ్గర ఉంటుంది, రెండు కలిస్తే మంచి ఫలితం వస్తుంది.
0: సుజాత, ఇప్పుడు నాకు అర్థమైంది, వ్యవసాయం అంటే కేవలం కష్టం కాదు, తెలివైన ఆలోచన కూడా ఉండాలి.
1: సరే అన్న, టెక్నాలజీ రైతును మార్చదు, కానీ టెక్నాలజీ ఉపయోగించే రైతు ముందుకు వెళ్తాడు.
0: నేను కూడా ఇప్పటి నుంచి కొత్త పద్ధతులు నేర్చుకుంటానమ్మా.
2: అవునయ్యా, ఇప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది, కష్టాలు వచ్చినా మనకు మార్గం ఉంటుందని అర్థమైంది. మనం కూడా తెలివైన వ్యవసాయం నేర్చుకుంటే మన జీవితం మారుతుంది.
0: అవును లక్ష్మి, ఈరోజు సుజాత మాటల్లో నాకు ఒక కొత్త ధైర్యం వచ్చింది. వ్యవసాయం అంటే కేవలం కష్టం కాదు, జ్ఞానంతో చేసే పని అని ఇప్పుడు అర్థమైంది.
3: తెలంగాణ రైతు అన్నలారా, సుజాత లాంటి మహిళా రైతులు మన సమాజానికి స్ఫూర్తి. ఆమె కొత్త టెక్నాలజీ నేర్చుకొని వ్యవసాయంలో మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇలాంటి మహిళా రైతుల వల్ల మన వ్యవసాయ రంగం ముందుకు వెళ్తుంది. ఇక సుజాత కొడుకు లాంటి చదువుకున్న యువత కూడా మన దేశ బలం. ఒక చదువుకున్న వ్యక్తి తన కుటుంబ

0: జీవితం మాత్రమే కాదు, తన ఊరిని, తన సమాజాన్ని కూడా సరైన మార్గంలో నడిపించగలడు. పిల్లలు చదువు, కొత్త ఆలోచనలు, టెక్నాలజీపై అవగాహన కలిస్తే మన వ్యవసాయం ఇంకింత బలంగా మారుతుందో ఆలోచించండి. అనుభవం ఉన్న రైతు చేతుల్లో టెక్నాలజీ కలిస్తే మన భవిష్యత్తు మారడం తప్పదు.
1: మనం కష్టాల్లో ఉన్నప్పుడు అధికారి గారు దేవుళ్లా వచ్చారు, మన బాధలు విని మార్గం చూపించారు. సుజాత లాంటి తెలివైన మహిళా రైతు మనకు ధైర్యం ఇచ్చారు. గత సంవత్సరం అప్పుల బాధలో ఏడుస్తూ ఉన్నాం, ఈసారి టెక్నాలజీ ఉపయోగించి వర్షం చూసి విత్తనం వేశాం. పురుగులు వస్తున్నాయని ముందే సమాచారం వచ్చింది, పంట బాగా వచ్చింది, ఖర్చు తగ్గింది. టెక్నాలజీ మన శత్రువు కాదయ్యా, మన జీవితాన్ని మార్చగలిగే శక్తి.
2: అవును లక్ష్మి, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఇప్పటి నుంచి నేను కూడా ఇతర రైతులకు AI టెక్నాలజీ వాడకం ఇంకా వాటి లాభాల గురించి తెలియజేస్తాను.
0: తెలంగాణ రైతు అన్నలారా, కష్టాలు వస్తాయి కానీ పరిష్కారాలు కూడా ఉంటాయి. టెక్నాలజీకి భయపడకండి, దాన్ని ఉపయోగించండి. AI ఇప్పుడు మన చేతుల్లో ఉన్న అవకాశం. AIతో వ్యవసాయం చేస్తే పంట రక్షణ, నీటి పొదుపు, ఆదాయం పెరుగుదల, స్థిరమైన వ్యవసాయ సాధ్యం. ఇప్పుడు మన చివరి సందేశం వినండి. AI రైతు పనిని తీసుకోదు, కానీ AI ఉపయోగించి రైతు భవిష్యత్తుని గెలుచుకుంటాడు. AIతో తెలివైన రైతు దేశానికి బలమైన భవిష్యత్తు.
3: ఆకాశవాణి వారి చేను కబుర్లు. అయితే ఇదే కాలం ప్రజారోగ్యానికి అతిపెద్ద సవాలుగా మారుతుంది. వర్షాల వల్ల పర్యావరణంలో వచ్చే మార్పులు నేరుగా మనం తినే ఆహారంపై, తాగే నీటిపై ప్రభావం చూపుతాయి. ఆహార భద్రత అంటే కేవలం విషపూరిత పదార్థాలు లేకుండా చూసుకోవడం మాత్రమే కాదు. ఆహారం ఉత్పత్తి అయినప్పటికి నుంచి అది నోటి వరకు చేరే ప్రతి దశలోనూ దానికి పోషక విలువలు తగ్గకుండా, హానికర సూక్ష్మజీవులు చేరకుండా కాపాడటం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా వర్షాకాలంలో వేలాది మంది ప్రజలు విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆహార భద్రతపై అవగాహన లోపించడమే. ఈ నివేదిక ఉద్దేశం ప్రతి ఒక్కరికి వర్షాకాలంలో ఆహారాన్ని ఎలా భద్రపరుచుకోవాలో శాస్త్రీయంగా వివరించడం. వర్షాకాలంలో ఆహార కాలుష్యానికి గల శాస్త్రీయ కారణాలు, వానాకాలంలో ఆహారం ఎందుకు త్వరగా పాడైపోతుందో అర్థం చేసుకోవడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అధిక తేమ, గాలిలో తేమ శాతం 70% కంటే ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్టీరియా మరియు ఫంగస్ కణాలు సెకండ్లో వ్యాధిలో మిలియన్ల సంఖ్యలో వృద్ధి చెందుతాయి. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, వాన పడినప్పుడు చల్లగా, ఎండ వచ్చినప్పుడు వేడిగా ఉండే వాతావరణం క్రిములకు డేంజర్ జోన్ గా మారుతుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద క్రిములు వేగంగా పెరుగుతాయి. కీటకాల ఉధృతి, ఈగలు, దోమలు, నత్తలు మరియు బొద్దింకలు సంతానోత్పత్తి ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యర్థాల నుండి వ్యాధికారక క్రిములను మోసుకొచ్చే ఆహారంపై వేస్తాయి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు మరియు త్రాగునీటి భద్రత, వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరమైన అంశం కలుషితమైన నీరు. వరదలు వచ్చినప్పుడు మురుగునీరు, మలమూత్రాల వ్యర్థాలు త్రాగునీటి వనరులైన బావులు, బోర్లు మరియు లీకైన పైపుల్లోనూ కలుస్తాయి. ప్రధాన వ్యాధులు కలారా, విబ్రియో కలారా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, విపరీతమైన వాంతులు విరేచనాలకు దారితీస్తుంది. టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫీ వల్ల వస్తుంది, తీవ్రమైన జ్వరం, ప్రేగుల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. హెపటైటిస్, కాలేయం దెబ్బతినడం వల్ల కాళ్ళు, మూత్రం పసుపు రంగులోకి మారుతాయి. నీటి శుద్ధి పద్ధతులు, థర్మల్ స్టెరిలైజేషన్, నీటిని కేవలం వేడి చేయడం సరిపోదు, నీరు బుడగలు వచ్చేలా కనీసం 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి, దీనివల్ల ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయి. రసాయన శుద్ధి, 1000 లీటర్ల నీటికి 4 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ టాబ్లెట్ కలిపి అరగంట తర్వాత వాడుకోవాలి. సాంప్రదాయ వడపూత, ఇసుక బొగ్గు పొరాళ్లతో కూడిన కుండల వడపూత పద్ధతి పెద్ద కణాలను తొలగిస్తుంది, కానీ మరగడం తప్పనిసరి. వ్యవసాయ ఉత్పత్తుల కూరగాయలు మరియు ఆకుకూర రక్షణ, ఆకుకూరలైన పాలకూర, తోటకూర, కొత్తిమీరలలో ఈ కాలంలో టేఫ్ వార్మ్ గుడ్లు ఉండే అవకాశం ఉంది. ఇవి మన మెదడుకు చేరితే తీవ్రమైన ఫిట్స్ రావచ్చు. పరిష్కారం, ఆకుకూరలను వండే ముందు ఉప్పు లేదా పొటాషియం పర్మాంగనేట్ కలిపిన నీటిలో 3 సార్లు కడగాలి. కాండం భాగాలను కట్ చేసి పారేయాలి. కూరగాయల వర్గీకరణ మరియు జాగ్రత్తలు. దుంపలు, వీటిపై ఉన్న మట్టిని బ్రష్తో పూర్తిగా రుద్ది కడగాలి. బెండకాయ, వంకాయ, లోపల పురుగులను ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి ముక్కలుగా కోసి చూసిన తర్వాతనే వండాలి. ధాన్యాలు, పప్పు దినుసులు, శాస్త్రీయ నిల్వ పద్ధతులు. గ్రామాల్లో మరియు గిడ్డంగిలలో ధాన్య నిల్వ ఈ కాలంలో పెద్ద సవాలు. తేమ చేరడం వల్ల గింజలు మొలకెత్తడం లేదా కుళ్ళిపోవడం జరుగుతుంది. మైకోటాక్సిన్ మరియు ఆఫ్లాటాక్సిన్ ముప్పు. తడి తగిలిన మొక్కజొన్న

జొన్న, వేరుశెనగ, బియ్యంపై ఆస్పెర్గిల్లస్ ఫ్లేవర్స్ అనే ఫంగస్ పెరుగుతుంది. ఇది ఆఫ్లాటాక్సిన్ అనే విషయాన్ని విడుదల చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో లివర్ క్యాన్సర్ కు కారణమవుతుంది. నిల్వ నియమాలు. మాయిశ్చరైజర్ టెస్ట్. ధాన్యాన్ని నిల్వ చేసే ముందు అందులో తేమ 12% కంటే ఎక్కువ ఉండేలా ఎండబెట్టాలి. హాట్ టాప్ పద్ధతి. నిల్వ ఉంచే గదిలో వెంటిలేషన్ బాగుండాలి, కానీ వర్షపు జల్లులు లోపలికి రాకూడదు. బస్తాల నేలపై కాకుండా ప్లాస్టిక్ లేదా చెక్క పక్కలపై అమర్చాలి. సహజ కీటక నివారులు. ఎండిన వేపాకులు, కర్పూరం బిళ్ళలు లేదా పారదర్శక ప్లాస్టిక్ కవర్లు వాడకం పురుగులను నివారిస్తుంది. మాంసాహారం, మత్స్య సంపద మరియు డైరీ ఉత్పత్తుల నివారణ. మాంసం, చేపలు, పాలు త్వరగా కుళ్ళిపోయే స్వభావం కలవి. వర్షాకాలంలో వీటి ద్వారా బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తాయి. మాంసం రక్షణ. లూజ్ మాంసం కొనేటప్పుడు అది తాజాదో కాదో రంగు, వాసన బట్టి గుర్తించాలి. జిగటగా ఉండే మాంసం కొనకూడదు. మాంసాన్ని వండేటప్పుడు అంతర్గత ఉష్ణోగ్రత 75 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దాటాలి. అప్పుడే లోపల ఉండే సాల్మోనెల్ల క్రిములు నశిస్తాయి. మత్స్య సంపద. వర్షాకాలంలో సముద్రం, చెరువు నీరు కలుషితం కావడం వల్ల చేపల పొట్టలో లార్వాలు ఉంటాయి. చేపలు పొలుసులు ప్రేగులు పూర్తిగా తొలగించి ఉప్పు మరియు నిమ్మరసంతో కడిగి వండాలి. డైరీ ప్రొడక్ట్స్. పాలను కొన్న వెంటనే కాచాలి. పచ్చి పాలు తాగడం వల్ల బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి రావచ్చు. పెరుగు తోడు పెట్టే పాత్రలు తడి లేకుండా పొడిగా ఉండాలి. గృహ వంటగది పరిశుభ్రత మరియు క్రాస్ కంటామినేషన్ నివారణ. క్రాస్ కంటామినేషన్ అంటే ఒక కలుషిత వస్తువు నుండి క్రిములు వేరొక మంచి వస్తువుకు బదిలీ కావడం. ఉదాహరణ, 2 చాపింగ్ బోర్డులు. మాంసానికి ఒక బోర్డు, కూరగాయలకు ఒక బోర్డు వేరువేరుగా వాడాలి. డిష్ క్లాత్స్. వంటగది బండలను తుడిచే గుడ్డలతో లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిని ప్రతిరోజు వేడి నీటిలో ఉడకబెట్టి ఎండలో ఎండబెట్టాలి. స్పాంజెస్ వాడడం ఈ కాలంలో తగ్గించాలి. చెత్త కుండీలు. కిచెన్ లోపల ఉండే డస్ట్ బిన్లకు ఖచ్చితంగా మూత ఉండాలి. రోజుకు 2 సార్లు చెత్తను బయట పారేయాలి. హోటళ్లు, వీధి వ్యాపారాలు మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ నియంత్రణ. సహజంగా వర్షం పడేటప్పుడు రోడ్డు పక్కన దొరికే చాట్, పానీపూరి, బజ్జీలు తినడం భారతీయుల అలవాటు. అయితే ఇది ఈ కాలంలో స్లో పాయిజన్ తో సమానం. వీధి ఆహార లోపాలు. నీటి నాణ్యత. పానీపూరి నీళ్ళలో వాడే ఐస్గడ్డలు నాణ్యత లేని కలుషిత నీటిలో తయారు చేస్తారు. బహిరంగ ప్రదర్శన. ఈగలు వాడడం వల్ల కాలార వ్యాప్తి చెందుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశీలన. బ్రెడ్, కేకులు తేమను త్వరగా పీల్చుకొని గ్రీన్ లేదా బ్లాక్ కలర్ బూజు రైజోఫస్ పడతాయి. ప్యాకెట్ పై ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగియకపోయినా లోపల బూజుందేమో చూసుకోవాలి. టిన్ ఫుడ్స్ కొనేటప్పుడు డబ్బా ఎక్కడైనా నొక్కుకపోయిందా లేదా ఉబ్బిందా గమనించాలి. ఉబ్బిన డబ్బాలో క్లోసిడియం బుటాలియన్ అనే ప్రాణాంతక విపక్రియ ఉంటుంది. చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు వృద్ధుల ప్రత్యేక పోషకాహార రక్షణ. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా మారవచ్చు. శిశువులు మరియు పిల్లలు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు తమ చేతులను, రొమ్ము భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఫీడింగ్ బాటిల్స్ వాడేవారు ప్రతి ఉపయోగం తర్వాత బాటిల్ ను స్టెరిలైజర్ లేదా మరుగుతున్న నీటిలో 10 నిమిషాలు ఉంచాలి. పిల్లలకు సగం ఉడికిన గుడ్లు ఇవ్వకూడదు. గర్భిణీ స్త్రీలు, వీరికి లిస్టీరియా అనే బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇది సోకితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పచ్చిపాలు, నిల్వ ఉంచిన చీజ్, సలాడ్స్ తీసుకోకూడదు. వృద్ధులు, జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి రాత్రిపూట చపాతీలు, పప్పు కాకుండా తేలికపాటి రాగిజావ, కిచిడి, వేడి అన్నం మాత్రమే పెట్టాలి. పశుగ్రాసం మరియు పాడి పశువుల ఆహార భద్రత. మానవ ఆరోగ్యానికి, పశువుల ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది. పశువులు తినే మేత కలుషితమైతే ఆ ప్రభావం పాలలో కనిపిస్తుంది. పశుగ్రాస రక్షణ. ఎండుగడ్డి వాములు. వర్షానికి తడిసిన ఎండుగడ్డిలో ఫంగస్ చేరుతుంది. ఈ గడ్డిని పశువులు తింటే వాటికి అజీర్తి చేసి పాల ఉత్పత్తి పడిపోతుంది. పచ్చిగడ్డి ప్రమాదాలు. వర్షాకాలంలో పెరిగే పచ్చిగడ్డి విషపూరిత కీటకాలు, జెర్రులు, పాము, పిల్లలు దాగి ఉంటాయి. గడ్డిని కోసేటప్పుడు మరియు పశువులకు వేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. దాన సంచులు తడిస్తే మురిగిపోతాయి. పశువుల శాలల్లో తేమ లేకుండా చూసుకోవాలి. ఆహార నూనెలు మరియు బేకరీ పదార్థాల క్షీణత. ఆక్సిడేటివ్ ర్యాన్సిడిటీ. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల మనం నిల్వ ఉంచే వంట నూనెలు ఆక్సిజన్తో చర్య జరిపి త్వరగా పాడైపోతాయి. దీనివల్ల నూనె చేదుగా మారడం, చెడువాసన రావడం జరుగుతుంది. ఇలాంటి నూనెలు వాడితే గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు వస్తాయి. నివారణ. నూనె డబ్బాలను గాలి చొరబడని ఎయిర్ టైట్ డబ్బాలలో ఉంచాలి. ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ మరిగించకూడదు. రోగ నిరోధక శక్తిని పెంచే సాంప్రదాయ ఆహారాలు. మన భారతీయ వంటల పద్ధతిలో వర్షాకాలాన్ని తట్టుకోవడానికి అద్భుతమైన ఆహార సూత్రాలు ఉన్నాయి. యాంటీ మైక్రోకోబాలియన్ దినుసులు. పసుపు, అల్లం,
వెల్లుల్లిలలో

0: రోగకారక క్రిములు చంపే శక్తి ఉంది. మిరియాల చారు. జీర్ణ రసాలను ఉత్తేజపరచడానికి మిరియాలు, జీలకర్ర, వాములు చేసిన చారు వారానికి 3 సార్లు తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, కడుపుబ్బరం తగ్గుతాయి. కషాయాలు. తులసి, పుదీనా, దాల్చిన చెక్క ముక్కను నీళ్లలో మరిగించి తేనెతో తీసుకుంటే సహజ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు మరియు అత్యవసర ప్రథమ చికిత్స. కలుషిత ఆహారం తిన్న తర్వాత 2 నుంచి 6 గంటల వ్యవధిలో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ప్రధాన లక్షణాలు: కడుపులో విపరీతమైన నలిపి వేసినట్లు నొప్పి, గంటకు 2-3 సార్లు వాంతులు, పలుచటి విరేచనాలు, శరీరం డీహైడ్రేషన్, నీటి శాతం తగ్గిపోవడంకు గురైన నాలుక ఎండిపోవడం, కళ్ళు తిరగడం, మూత్రం నిలిచిపోవడం. ప్రథమ చికిత్స చర్యలు: ఓఆర్ఎస్ ద్రవణం. 1 లీటరు కాచి చల్లార్చిన నీటిలో 1 ప్యాకెట్ ఓఆర్ఎస్ కలపాలి. ఇది లేకపోతే 1 లీటర్ నీటిలో 6 చెంచాల చక్కెర, 1/4 చెంచా ఉప్పు కలిపి ప్రతి వాంతి విరేచనం తర్వాత కొద్ది కొద్దిగా తాగించాలి. మజ్జిగ మరియు కొబ్బరి నీళ్లు ఈ శరీరానికి కావలసిన పొటాషియం, సోడియం లవణాలను అందిస్తాయి. వైద్య సహాయం: జ్వరం, 101 దాటిన విరేచనాలలో రక్తం పడిన వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ప్రభుత్వ నిబంధనలు, FSSAI మార్గదర్శకాల మరియు తనిఖీలు. భారత ప్రభుత్వం ఆహార భద్రత ప్రమాణాల సంస్థ వర్షాకాలంలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. హోటళ్లు, కేటరింగ్ సంస్థల నియమాలు: ప్రతి వంటగాడు తలకు క్యాప్, చేతులకు గ్లౌస్ మరియు ఆప్రన్ ధరించడం తప్పనిసరి. వంటకు ఉపయోగించే నీటిని ప్రతి 6 నెలలకొకసారి ల్యాబ్ టెస్ట్ చేయించి ఆ సర్టిఫికేట్ ను ప్రదర్శించాలి. గడుపు ముగిసిన కుళ్ళిన పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచితే సదరు హోటల్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది మరియు భారీ జరిమానా విధిస్తారు. వర్షాకాలపు సూక్ష్మజీవుల జీవన చక్రం. ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియా మరియు వైరస్లు వర్షాకాలంలో ఎలా ప్రవర్తిస్తాయో శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ద్వారా వాటిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. బైనరీ ఫిజన్ అనుకూల వాతావరణ. తేమ 30 డిగ్రీల నుంచి 37 ఉష్ణోగ్రత దొరికినప్పుడు ఈకొలై మరియు సాల్మోనెల్ల బ్యాక్టీరియాలు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విభజన చెందుతాయి. అంటే కేవలం 8 గంటల్లో ఒక బ్యాక్టీరియా కణం నుండి 16 మిలియన్ల కంటే ఎక్కువ కణాలు పుట్టుకొస్తాయి. భౌతిక మార్పులు: వర్షపు నీటి వల్ల నేలల్లో పరాన్న జీవులు గుడ్లు పైకి తేలి ప్యాకెట్ లేని కూరగాయలు మరియు పండ్లు చర్మానికి గట్టిగా అంటుకుంటాయి. వీటిని కేవలం నీటితో కడిగితే పోవు, రుద్ది కడగడం తప్పనిసరి. ఆహార పరిశ్రమ మరియు హోటళ్ల కొరకు HACCP మార్గదర్శకాలు. హోటళ్లు, క్యాంటీన్లు మరియు ఆహార తయారీ పరిశ్రమలు వర్షాకాలంలో HACCP విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్: తడిసిన ధాన్యం లేదా కులిన కూరగాయలను సప్లయర్స్ నుంచి అస్సలు స్వీకరించకూడదు. క్రిటికల్ కంట్రోల్ పాయింట్ 2: కోల్డ్ స్టోరేజ్ మరియు రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలను రోజుకు 3 సార్లు తనిఖీ చేయాలి. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల కంటే ఎక్కువ, ఫ్రీజర్ ఉష్ణోగ్రత 18 డిగ్రీల కంటే తక్కువ వద్ద ఉండాలి. క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ 3: హోటల్ వంటగది వెనుక భాగం వర్షపు నీరు నిల్వ ఉండకూడదు. ఇది ఈగల వృద్ధి చెందడానికి కారణమై వంటగదిలోకి క్రిములను చేరవేస్తుంది. గృహ నిల్వ పద్ధతులు, సాంప్రదాయ వర్సెస్ ఆధునిక పద్ధతులు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆహారం తడి తగలకుండా కాపాడుకోవడానికి 2 రకాల పద్ధతులను ఉపయోగించుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతులు: ఆవనూనె పూత, పప్పు ధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటికి కొద్దిగా ఆవనూనె లేదా వంట నూనె పట్టించి ఎండబెట్టి నిల్వ చేస్తారు. ఇది తేమను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న: AWD లో నీటి నిర్వహణకు సంబంధించి ఏ దశలో 15 సెంటీమీటర్ల నియమాన్ని పక్కన పెట్టి నిరంతరం నీటిని ఉంచాలి?
2: ఆప్షన్ ఏ,
1: కోతకు 10 రోజుల ముందు.
2: ఆప్షన్ బి,
1: పూత దశ.
2: సరైన సమాధానం ఆప్షన్ బి,
1: పూత దశ. గత వారం అడిగిన 2వ ప్రశ్న: AWD లో ఎరువులను ఎలా వాడాలని అధికారి సూచించారు?
2: ఆప్షన్ ఏ,
1: చిన్న చిన్న దఫాలుగా ఎక్కువ సార్లు.
2: ఆప్షన్ బి,
1: సాంప్రదాయ పద్ధతి కంటే ఎక్కువ మొత్తంలో వేయాలి.
2: సరైన సమాధానం ఆప్షన్ ఏ,
1: చిన్న చిన్న దఫాలుగా ఎక్కువ సార్లు.
3: గత వారం ప్రసార కావన్న చేన్ కబులు కార్యక్రమం విని అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు SMS చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు: హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రిబ్బిన గ్రామం నుండి SRK ప్రభాకర్, ఇల్లందుకొండ మండలం కోనుబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, హైదరాబాద్ మనుకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు. గత వారం అడిగిన 2 ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే

0: इस बीच राष्ट्रीय राजधानी दिल्ली में आज सुबह से हल्की बारिश हो रही है, जिससे गर्मी से राहत मिली है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक के दोपहर के कारोबार में आज लगभग 0.8% की गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 590 अंक फिसलकर 77,591 पर, जबकि निफ्टी 185 अंक गिरकर 24,213 पर था। और अब खेलों में, अर्जेंटीना और स्विट्जरलैंड फीफा फुटबॉल विश्व कप के क्वार्टर फाइनल में पहुंच गए हैं। वैंकूवर में स्विट्जरलैंड और कोलंबिया अंतरिक्त समय के समाप्त होने तक कोई गोल नहीं कर सका। इसके बाद पेनल्टी शूटआउट में स्विट्जरलैंड ने 4-3 से जीत दर्ज की। वहीं क्वार्टर फाइनल में अर्जेंटीना का मुकाबला स्विट्जरलैंड से होगा। जम्मू कश्मीर प्रशासन ने श्री अमरनाथ यात्रा के लिए आज एक नया परामर्श जारी किया है। इसके अंतर्गत तीर्थयात्रियों से पंजीकरण प्रक्रिया और सुरक्षा दिशा निर्देशों का सख्ती से पालन करने को कहा गया है। सर्वोच्च न्यायालय के निर्देशों के अनुसार निर्धारित दैनिक तीर्थयात्री सीमा लागू रहेगी। श्रद्धालुओं को सलाह दी गई है कि वे अग्रिम पंजीकरण कराएं और यात्रा केवल अपने परमिट में तय तिथि पर ही करें। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने योग्याकर्ता में यूनेस्को के विश्व धरोहर स्थल प्रांगण मंदिर में पूजा अर्चना की। कहा, मंदिर के संरक्षण में भारत की भागीदारी दोनों देशों की साझा सांस्कृतिक विरासत को दर्शाती है। प्रधानमंत्री मोदी की इंडोनेशिया यात्रा संपन्न। तीसरे भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलन में भाग लेने के लिए ऑस्ट्रेलिया रवाना। महिलाओं के सशक्तिकरण और सतत विकास के क्षेत्र में सहयोग को मजबूत करने के लिए कोची में ब्रिक्स देशों की महिला मंत्रियों की 2-दिवसीय बैठक शुरू। गृहमंत्री अमित शाह ने बाढ़ प्रभावित राज्यों के मुख्यमंत्रियों से बात कर केंद्र की ओर से हर संभव सहायता का आश्वासन दिया। देश के मध्य और पूर्वी हिस्सों में मूसलाधार वर्षा और आंधी तूफान का अनुमान। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी हैदराबाद केंद्रम प्रकटించిన అంశం నిషిగంధ మరాఠి కార్యక్రమం ఇప్పుడు వింటారు। ముందుగా వాణిజ్య ప్రకటనలు।
2: मेरा जूता है जापानी, एक पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి। వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది। మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి। BIS నాణ్యతకు నమ్మకానికి హామీ।
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్।
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం, ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా। యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి। 4,00,000 కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి। యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి। పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి।
5: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి।
6: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా।
5: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను।
6: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
5: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం। మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి। మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది। ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి। మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి। భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో।
7: గుడ్ మార్నింగ్ పిల్లలు।
8: గుడ్ మార్నింగ్ మేడం।
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం।
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం।
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు। అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది। ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం।
8: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ।
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ। ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు। ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి। ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు। గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి। జారీ చేయవారు ప్రధాన ఎన్నికల अधिकारी तेलंगाना।
12: आकाशवाणीचं हे हैदराबाद केंद्र आहे।

బిందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీసు ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతోతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగ్యకర్తాలోని ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ను సందర్శించి అక్కడ ఆలయ సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించారు. 1000 ఏళ్ల నాటి చారిత్రక ఆలయం ఏరియల్ వ్యూను మోదీ ఇప్పటికే ఎక్స్వేదికగా పంచుకున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకుంటారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటిపారుదల మంత్రిగా నాకు 3 నెలల అవకాశం ఇస్తే నీళ్లు ఎలా రావో చూస్తానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రిగా అధికారం ఇస్తే కన్నెపల్లి నుంచి ఎల్లంబలి వరకు నీళ్లు తెస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయించడం తెలంగాణకు శుభవార్త అంటూ ప్రధానమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి గాంధీభవన్లో ప్రజలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 200లకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా పింఛను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూ సమస్యలే ఉన్నాయి. ఫిర్యాదులను స్పాట్లోనే మంత్రి వివేక్ పరిష్కరించారు. ఇందుకోసం ఆయన 5 కలెక్టర్లు జోనల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నేత నివాళులర్పించారు. వీరిలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్బాబు, షబీర్ అలీ తదితరులు ఉన్నారు. తెలంగాణలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03. ఇప్పుడు మా ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 700

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ గండిపేటలోని చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ కాన్వకేషన్ వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో చెరువులు నింపేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ జిల్లాలో వర్షాలు లేక దాదాపు 90% చెరువులు నిండిపోయాయని, అయినా కూడా మోటార్లు ఆన్ చేయకుండా నీడను దిగువకు వదులుతున్నారని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వార్షిక వడ్డీని జూలై 15వ తేదీ నాటికి ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పారు. మరో వారం రోజుల్లో దాదాపు 34 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో మొత్తం 144,000 కోట్ల వడ్డీ సొమ్ము జమ కానుంది. హైదరాబాద్కు చెందిన ఈసీఐఎల్ సంస్థ భూటాన్ ఎన్నికల సంఘంలో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. భూటాన్ ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈసీఐఎల్ తయారు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు సరఫరా చేస్తారు. భూటాన్ రాజధాని థింపూలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ఎన్నికల కమిషనర్ సోనం పెల్డన్ తాయే, ఈసీఐఎల్ సీఎండీ డాక్టర్ అనీష్ కుమార్ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 6% పైగా పెరిగాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమే దీనికి కారణం. పశ్చిమాసియా నుండి ఇంధన సరఫరాకు ఆటంకం కలగవచ్చనే ఆందోళనల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరల పెరుగుదల చోటు చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ చింద్యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు.

0: మహారాజా,
1: లంకాపుర నివాసుండనైనా రావణ బ్రహ్మను.
0: రావణ బ్రహ్మవా?
1: అవును
0: స్వామి. ఇంకెట్టిదో చెప్పండి, ఎక్కడ మీ ప్రయాణము?
2: చురలకు వెర్ర దిక్పతులు చూచిన వెరతులు నా సరిపగడగన్ అరయగా విస్తు

0: రాజా, ఎవరు నీవు?
1: అమత్యవర్య.
0: మీ పట్టణము
1: సురలకు వెర్రదిష్పతులు, సూచన వెరతులు నాశారిపగడగన్. సురలే దేవతలే నన్ను చూస్తే భయపడతారు. గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు ఎట్టి వారులైన మట్టి పెట్టినటువంటి మహావీరుండను.
0: అదియా స్వామి.
1: అవును.
0: ఇంకా మీ పట్టణము?
1: లంకాపుర నివాసుండను. మా తల్లి కైకసి, మా తండ్రి విశ్వాస బ్రహ్మ.
0: సరే.
1: రావణ కుంభకర్ణ విభీషణాదులు నా అనజులు.
0: ఇరువురు నీ అనుజులు?
1: అవును.
0: అంతేనా స్వామి? ఎక్కడో ప్రయాణం అవునట్లుగా తోసుపడుతున్నది.
1: ఇప్పుడే నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు, మైరావణుడి దగ్గరికి వెళ్ళి నా గోడు విన్నవించుకుంటాను.
0: అదియా మైరావణ.

0: అయ్యా,
1: మా పట్టణము పాతాల లంక,
0: మీ పట్టణము పాతాల లంక.
1: అట్టి పట్టణ మేలు మహోగ్రకన్యుడను, నా పేరు మహిరావణుడను, తంత్రములు కలిగినటువంటి వాడను మహిరావణుడను.
0: మాయమంత్రములు కలిగినటువంటి వాడివి మహిరావణుడు నీవు.
1: అవును. ఇంకా మా భార్య అయినను మాతంగి దేవి.
0: మీ భార్య పేరు మాతంగి? అయ్యా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ సభ కూర్చోండి.
1: ఇక్కడ సభ చేసి కూర్చుంటున్నాను. సభ

0: నేను సభం చేసి కూర్చుంటున్నాను, ఈ రత్నసింహాసనం పైన నేను సభం చేసి కూర్చుంటున్నాను, ఇక వచ్చేవారు ఎవరో రావించండి. అయ్యో, ఏదో శబ్దము వినబడుతున్నది, ఎవరు కాబోలును?
1: అయ్యా,
0: ఎవరు నీవు?
1: నేను రావణ బ్రహ్మను.
0: నీవు రావణ బ్రహ్మవా?
1: అవును.
0: ఏమి, ఎన్నడూ రానటువంటి వాణివి ఇక్కడికి వచ్చావు, ఏమి హావత కలిగాది, మరి ఎందుకు నుంచి వచ్చావు?
1: నేను ఎందుకరా?

0: అయ్యావు ఆ శ్రీరామును నువ్వు దృంచమని.
1: ఎందుకు వచ్చిన ఆపదేవి ఎందుకు దృంచాలి?
2: మహిరావణ మహారాజా
1: ఆ
2: సీతను తీసుకుని వచ్చి లంకలో పెట్టుకున్నందుకు

0: ముక్కాముక్కలుగా ఖండిస్తున్నాను. ఆ కోతి యొక్క నాకు లెక్కయ్యా. ఇంకా ఇంకేమి జరిగాను
1: రాజా? అది ఎలా ఉన్నదంటే నా

0: తోక భారం ఉన్నది,
1: ఆ
0: దానికి ముక్కు చూస్తేనేమో అలా ఉన్నది.
1: ఆ అది శ్రీరాముని దూతన.
0: ఆ రెండు పంగనామాలు ఉన్నాయి.
1: రెండు పంగనామాలు ఉన్నాయా? గోవర్ధ

0: దూత వాడు నిలచియున్నాడు. ఆ గోవర్ధన గిరి దూతను వారిని ముక్కముక్కలుగా ఖండిస్తున్నటువంటి వాడిని, వెళ్తాను
1: మహిళావన
0: ఇంకేమి జరిగాను
1: కొమ్మ కొమ్మ.

0: ఆ కోతి ఏమి చేసిందంటే,
1: ఆ
0: కోట కోటకి ఎగిరాది,
1: ఆ
0: కొమ్మ కొమ్మకు ఎగిరింది,
1: ఆ
0: అశోకవనం మొత్తం పాడు చేసింది,
1: సీకాకు చేసింది,
0: సీకాకు చేసింది,
1: ఆ
0: ఆ తలను మీదికి పెట్టాది,
1: ఆ
0: కిందికి మొదలు అసలు మీదికి,
1: ఆ అట్లా జరిగినదని
0: పలుమారుని పంపించావా? అవన్నీ చేస్తున్న సమయంలోన అక్కడికి నాకు బటులు వచ్చి చెప్పారు.
1: చెప్పితే
0: చెప్పగానే నేను వెంట పెట్టుకుని ఆ ఇంద్రజిత్తు అనే వాడిని, మరి మహాకాయుణ్ణి, మరి
1: మేఘనాథుడు,
0: వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని, సైన్యాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళి
1: అక్కడికి తోలించావా?
0: అవును. వెళ్ళగానే ఆ కొమ్మ కొమ్మకు ఎగిరినటువంటి, కోట కోటకు ఎగిరినటువంటి ఆ కోతిని ఏం చేస్తావు?
1: అది ఆ ఇంద్రజిత్తు.

0: కుమారుని శిరసు రక్షకు ఎప్పుడైతే హానవాలు పంపినాడో వారిని దగ్గరకు వెళ్ళి ఇప్పుడే వారిని ఖండించి వస్తాను.
1: ఇంద్రజిత్ అనేవాడు కూడా చనిపోయాడు.
0: ఇంద్రజిత్తు చనిపోయాడు,
1: మేఘనాథుడు చనిపోయాడు,
0: అక్షయ కుమారుడి
1: చనిపోయాడు.
0: ఆ రక్షక హనుమాను పంపినాడు వాని శిరసు.
1: ఆ
0: అంతేనా? సరే, ఈ విధంగా సీకాకు చేసిన లంకాపురి పట్టణం అంతా సీకాకు పాడు చేసిన
1: మహిళా మహారాజా. ఒకనాడు ఏం చేశావంటే నిండు సభలోకి వచ్చిండు.
0: ఆ
1: వాడు ఎలాగుండడంటే చూస్తే చూచితే భల్చి

0: పుట్టించిందే పలు చిన్న కోతి.
1: చిన్నది.
0: ఆ నిండు సభలో మేము కూర్చున్న సమయంలో ఆ మా లంక సామ్రాజ్యానికి సభకు వచ్చింది.
1: వచ్చేసింది.
0: అక్కడికి ఎలా వచ్చిందంటే మా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము చేత ముడచపడగొట్టాడు.
1: దాన్ని బంధించాడు.
0: బంధించి తీసుకువచ్చి సభలో కూర్చుండబెట్టాడు.
1: కూర్చుండబెట్టినప్పుడు
0: అది ఏమి చేసిందంటే అక్కడికి రాగానే మేల్క వచ్చింది. మేల్క గాంచి నేను నిండు సభలో పైన కూర్చున్నటువంటి నన్ను చూసి తోకకు సెలవు పెట్టగానే అంత పైకి నా ఎందుకంటే
1: సింహాసనము
0: కంటే రెండంతలు ఎక్కువగానే తోకని పెంచి చెంగున ఎగిరి దాని మీద కూర్చున్నది.
1: ఆ తోకనే సింహాసనముగా చేసుకుని దాని మీద కూర్చున్నాడు. వాడు
0: కూర్చున్నాడు ఆ బుడ్డ కోతి. అలా కూర్చున్నది చూసి ఏం చేసినామంటే దీనికి శిక్ష చేయాలి
1: అని ఏమి చేశావు?
0: ఏం చేసినామంటే అక్కడికి ఊరు అవతలికి తోలించాం. ఏది గ్రామంలో
1: ఆ సభలోన తోకకు చుట్టి
0: చక్కని తోక వస్త్రములను చుట్టించి దానికి మంట పెట్టి శిక్ష చేయాలని చెప్పాను.
1: నీవు యాగ్ఞ పెట్టావు?
0: పెట్టాను.
1: ఆ విధంగా
0: భటులందరూ కలిసిరు. లంకలో ఉన్నటువంటి వస్త్రములన్నీ తోకకు చుట్టిరు.
1: అందరి చుట్టగానే చుట్టి నా కొద్ది వేస్తాడు
0: తోకమించాడు. ఆఖరికి
1: అన్ని వస్త్రములన్నీ
0: వస్త్రములు చూసి అగ్గిని ముట్టించాడు.
1: సీతాభిరాటి యొక్క వస్త్రము తీసుకురా అనగానే పుంజుకున్నాడు అక్కడికి.
0: అవును. ఆఖరికి సమరు పోసి ఆ తోకను అంటు పెట్టగానే ఆ కోతి ఏమి చేసిందంటే చెంగున ఎగిరింది. కోట కోటకి ఎగిరి కోటలు మొత్తం కాల్చి కూల్చి ధ్వంసం చేసి బూడిది చేసింది.
1: కాల్చివేసాది.
0: అవును.
1: కాల్చివేసి వెళ్ళిపోయింది.
0: వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి దనుక లక్షలు భార్యలు 20,000 పుత్రులు లక్షాది వేల కుమారులు
1: వారందరూ
0: జాక్షునికైనా తరము కాదంటే పుట్టించిన బ్రహ్మకు కూడా నా సంతానము
1: లెక్క పెడతానంటే తరము కాదు. ఆ విధంగా
0: 20,000 పుత్రులు భార్య 20,000 కుమారులు మన జాక్షునికైనా తరము కాకున్నటువంటి మా సైన్యము మొత్తము హతాహతము హతాహతం అయిపోయింది.
1: నీ సంతానం ఆ విధంగా ఉన్నది.
0: కాబట్టి ఆ రాముడు అనే లక్షణులనే వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళని ఎలా చేస్తావో చంపుతావో ఎలా చేస్తావో చిరనాటి నా మిత్రుండవని తెలుసుకొని అతల వితలము రసాతలము పాతాలములో ఉన్నటువంటి మహిరావరుని వద్దకు శరణు కోరుతానని మీ వద్దకు వచ్చాను.
1: సరే,
0: ఎలా చేస్తావు?
1: నీకు ఎలాంటి భయం లేదు. ఆ రామలక్ష్మణుడు తీసుకువచ్చి నా కత్తికి కహూతిగా చేస్తాను, కాళికాదేవికి బలి ఇస్తాను. ఇక మీకు ఎలాంటి చింత లేదు, ఇక వెళ్ళి రండి.
0: అంతేనా?
1: మాతంగి
0: చెలిమని
1: అమ్మా.
0: ఏమి చేయించున్నావమ్మా?
1: అమ్మా, మీరు చెప్పిన

0: చేయమని. అమ్మా ఏమి చేయించున్నావు? అయితే నేను ఎవరినో చెప్తాను విను.
1: ఎవరు నీవు? నీ పేరేమి? నీ ఊరేమి? ఎక్కడ నుండి వచ్చావు?
0: అదియా ధనుజ.

0: ధనుజ బాబను నేను చెల్లిమని చిన్నని మోము పోయినా చిన్నలు వెలుగొందగా అత్తరు పన్నీరు శ్రీగంధము జివాజీ ఇలాంటివి ధరించుకొని వచ్చాను.
1: అదియా ఇంకెట్లా వచ్చావమ్మా?
0: అదియా చెప్తాను విను చెల్లి.
1: నీకు సంతానం ఉండదా లేదా? నీ భర్తాలుడెవరు? నీ

0: అమ్మా,
1: నీవు చెల్లి,
0: నీ భర్తాలుడు ఎవరు?
1: చక్రమురి ఏంటి దామా? భూషణములు సుదతి కొప్పు పైన సూర్యబిళ్ళ, రమణి మన్మథ సామ్రాజ్య లక్ష్మి అనగా, పరల నుర్ధేయు మన్మథ పాశమనగా, వాసి గైకొందునిక పాతాల లంకలో ఉన్నటువంటి నా భర్తాలుడు మహిరావణుని
0: మహిరావణుని
1: గాని.
0: నీ భర్తాలుడు మహిరావణుడా? నీ పేరమ్మా?
1: మాతాంగి అంటారమ్మా.
0: మాతాంగి దేవి, మరి మీకేమన్నా పుత్ర సంతానం ఉన్నదా?
1: లేదు.
0: పట్టణము పాతాల లంకయ్యా.
1: ఇంకా చెప్తాను వినండి.
0: చెప్పమ్మా.

ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ మొదటి భాగం చింది యక్షగానం వినిపించారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా పెళ్లి కండుక చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం MM కీరవాణి.

ఇప్పుడు విందాం పరదేశీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శుభ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎంకి రవాణి.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు రుక్మిణి చిత్రంలో సుజాత ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం విందాం. సంగీతం విద్యాసాగర్.

ఇప్పుడు విందాం ప్రియురాలు పిలిచింది. చిత్రంలో సాతనా స్వర్గం ఆలపించిన ఏఎం రత్నం శివగణేష్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:03 ఆత్మార్పణం నాటకం ప్రసారమవుతుంది. తెలుగు సేత శ్రీమతి కె రాజేశ్వరి. నిర్వహణ డాక్టర్ వి రాంబాబు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చచ్చాక విషేహై ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. 10:45 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం ప్రసారాల్లో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 వర్షాకాలంలో పశు

0: ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారిచే వేద పఠనం, 6:15 భక్తిరంజనిలో శ్రీకృష్ణ గానలహరి, 6:35 పొలం పనులు, 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు, 7:15 ఉదయ తరంగిణిలో కవితా పఠనం సుగూరు కృష్ణారావు గారు కవితా పఠనం వింటారు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ సిస్టమెటిక్ డయాగ్నోసిస్, ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బాంబే జయశ్రీ గారి గాత్రం వింటారు. 11:03 పగలు యువవాణి సంగీత కార్యక్రమం, 11:30 సుగం సంగీత్, మహమ్మద్ రఫీక్ బృందంచే ఖవాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ ప్రముఖ రచయిత ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం పుస్తక పరిచయం, పరిచయకర్త శ్రీమతి ధూళిపాల అరుణ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం మైరావణ కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం, ఈ అంశం గురించి వింటారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. 8:03 కరెంట్ అఫైర్స్ సమర్పించేవారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ये आकाशवाणी है. अब आप अख्तर हुसैन तिरमिजी से इलाकाई खबरें सुनिए. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने इंडोनेशिया का कामयाब दौरा मुकम्मल करने के बाद ऑस्ट्रेलिया के सरकारी दौरे का आगाज किया है. गोडरेज ग्रुप ने खम्मम में 300 करोड़ रुपए के ऑयल पाम कॉम्प्लेक्स मंसूबे पर

సహకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు.

0: కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వికసిత భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, యువతకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ నషాముక్త భారత్ రాయబారులుగా మారి ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన శైలిని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గోద్రేజ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఒక నివేదికను సమర్పించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న మొట్టమొదటి ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుబ్బగుర్తులో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాలను కేటాయించగా సీడ్ గార్డెన్ కోసం అదనంగా మరో 40 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. అలాగే ప్రాసెసింగ్ మిల్లుకు వెళ్లే రహదారిని విస్తరించాలన్న వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని టీజీఐఐసిని ఆదేశించారు. కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిశారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. కెనడాకు చెందిన ఫిరాన్ టెక్నాలజీస్, సిఐబిసి, సిపిపి ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో కెనడా వర్సిటీల మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలకే ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఈ బ్లాక్ ద్వారా 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 40 ఏళ్లపాటు సింగరేణికి భరోసా లభిస్తుందని, భూపాలపల్లి ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం, 10 కోట్ల రూపాయలతో వనపర్తి రాజమహల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇందిరామైన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
1: 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్లు రైతు భరోసా పూర్తి కాబోతుంది. ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వరులు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి నా డాక్రా మహిళలు ఆడబిడ్డలకు ఇవ్వటం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర బొగ్గుగందుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ ఖర్చులన్నింటినీ కేంద్రమే భరిస్తుందని, 2025-26 సంవత్సరానికి ఎన్టీసీ ద్వారా కేటాయించిన 37,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికీ 22,700 కోట్లను అందించిందని పేర్కొన్నారు. గన్ని బ్యాగులు, గోదాములు, రైస్ మిల్లులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వివిధ సీజన్లలో ఎఫ్సీఐకి బియ్యం అందించడంలో రాష్ట ప్రభుత్వం వెనుకబడిందని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్న బియ్యం సరఫరా పథకానికి కేంద్రమే 70% నిధులు సమకూరుస్తుందని తెలిపారు. స్థానికంగా ఉన్న లోపాలను సరిదిద్దకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తూ కేంద్రంపై నెపం వేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, పంచాయతీ

0: కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామ పంచాయతీల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలు, ఇలాంటి అంశాలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హరీష్ రావు, తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను అప్పగిస్తే నీరు అందించి చూపిస్తానని, అలా చేయగలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద భారీగా వరద వస్తున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కాగజ్నగర్లో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సొంత ఎంపీలాడ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త సరసాల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాలవయ్య హరీష్బాబు, ఎమ్మెల్సీ దండే విఠలతో కలిసి ప్రారంభించారు. వర్షాకాలంలో వరదలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. వేములవాడ నాంపల్లి గ్రామ చెరువు వద్ద ఈ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రెస్క్యూ బోటులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 12 మంది సభ్యుల ఈ బృందం వద్ద రెస్క్యూ బోటు, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, ఫుడ్ కట్టర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నల్గొండ జిల్లా పశు వైద్యశాలలో జూనోసిస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రెబీస్ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జంతువుల జనన నియంత్రణ, శస్త్రచికిత్సలు, రెబీస్ నివారణ టీకాల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రజల సమిష్టి కృషి, చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్వయం ఎంతో కీలకమని చెప్పారు. పీఐబీ సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా, ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రెజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తానగరే యునెస్కో వైశ్విక సాంస్కృతిక అభిలేఖ స్థలస్య ప్రంబానన్ మందిరస్య ఐతిహాసికం భ్రమణం. ప్రతిపాదితం యత్ మందిరస్య సంరక్షణే భారతస్య సహభాగితా ద్వయోః దేశయోః సాంస్కృతిక న్యాసం ప్రకటీకరోతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః జలప్లావితేన ప్రభావితాన

తెలుగువారి చరిత్ర సంస్కృతి అనేటటువంటి పదాల గురించి మొదటగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా భాష అంటే ఏమిటి? భాష అంటే మానవుడు తన మనసులో ఉండేటటువంటి భావాలను కానీ అభిప్రాయాలను కానీ బహిర్గతము చేసేటటువంటి కొన్ని ధ్వనుల యొక్క సముదాయాన్నే భాష అని అంటాము. భాష కానీ సంస్కృతి కానీ సాహిత్యము కానీ ఒకదానికొకటి అంతర్గత సంబంధాలుంటాయి. ఒక భాషా సమాజము, ఏదైతే భాషా సమాజం ఇవాళ తెలుగు నేల అనుకుంటున్నాము, తెలుగు వారి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాము, అంటే తెలుగు భాషా సమాజంలోని ఒక రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు అన్నీ కలిసి ఒక సంస్కృతిని నిర్మిస్తాయి. ఒక సంస్కృతి అంటే ఆ భాషా సమాజంలో ఉండేటటువంటి రాజకీయమైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజిక పరిస్థితులను అన్నింటినీ కలిపి సంస్కృతి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే అతి ప్రాచీన కాలం నుంచి లభించేటటువంటి అనేకమైనటువంటి లిఖితమైనటువంటి ఆధారాలు, కొన్ని మౌఖిక భాషలో శాసనాల రూపంలో వెలువడేటటువంటి ఆధారాలు కూడా కనపడతాయి. అంటే ఒక జాతికి, ఉదాహరణకి తెలుగు జాతి అంటే ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎలా ఉద్భవించింది అనడానికి ఆధారాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. తెలుగు జాతి యొక్క చరిత్ర చాలా భారతదేశంలో ఉండేటటువంటి ప్రాచీనమైనటువంటి జాతులలో ఈ తెలుగు జాతి అనేటటువంటిది కూడా ఒకటి. ఇది దాదాపు తెలుగు జాతి కనీసము 3500 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి జాతి. ఈ దీని యొక్క ప్రాచీన నామాన్ని ఏమని అంటారే, ఇది అందక అందర అనేటటువంటి పేర్లతోటే ఆంధ్ర అనేటటువంటి పదము స్థిరపడింది. అంటే ఈ యొక్క తెలుగు జాతి, ఈ దీనికి ప్రాచీన నామము ఆంధ్ర అనేటటువంటి నామముగా స్థిరపడడం జరిగింది. అంటే చాలామంది ఇదొక దక్కన్ పీఠభూమి, మనకు వింధ్యా పర్వతాలు, ఇదంతా గనక మనము చరిత్ర గనక చూసినట్లయితే ఉత్తర భారతంలో వింధ్యా పర్వతాల నుంచి ఉండేటటువంటిది అదొక ప్రాంతము, దక్షిణ భారతం వింధ్యా పర్వతాల నుంచి కిందికి ఉండేటటువంటి ప్రాంతము ఇదొక ప్రాంతంగా చెప్పడం జరిగింది. ఈ తెలుగు నేల మొత్తం మీద కూడా చూసినట్లయితే దక్కన్ పీఠభూమి అనేటటువంటి ప్రాంతంలోకి విస్తరించినటువంటి జాతి తెలుగు జాతి. అంతేకాకుండా ఈ యొక్క దీనినే అందా అందక అనేటటువంటి పదాలను చీకటి నేల అని కొంతమంది అన్నారు, ఇది అందభూమి అనేటటువంటి పేరుతోటి కొన్ని గ్రంథాలు కూడా పేర్కొన్నాయి. ఏది ఏమైనప్పటికీ అందక అందర అనేటటువంటి శబ్దాల యొక్క రూపాంతరమే ఆంధ్ర అనేటటువంటి పదముగా రూపాంతరం చెందింది. ఇక మరి ఎక్కడెక్కడ దీని యొక్క చరిత్ర కనపడింది? క్రీస్తు పూర్వం 800 కాలానికి చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో అందక జాతి అనేటటువంటి ఒక జాతి ఉంది అనేటటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ అందక అనేటటువంటి జాతి విశ్వామిత్రుని యొక్క సంతానముగా, అతని చేత శప్తులుగా మిగిలినటువంటి ఆటవిక జాతులైనటువంటి పులింద, మూతిబ, శబరాతి అనేటటువంటి జాతులతోటి కలిసి ఉండింది అనేటటువంటి మాటను చెప్పడం జరిగింది. అంటే ఐతరేయ బ్రాహ్మణము అనేటటువంటి ఐతరేయ బ్రాహ్మణ కాలంలో, క్రీస్తు పూర్వం 800 కాలంలో ఈ అందక అనేటటువంటి జాతి ఏదైతే ఉంటుందో, ఈ జాతి విశ్వామిత్రుని యొక్క సంతానముగా, అతని చేత శప్తులుగా మిగిలినటువంటి ఆటవిక జాతులైనటువంటి పులింద, మూతిబ, శబరాతి జాతులతోటి అతని నివాస భూములకు దూరంగా నివసించేలా శపించబడ్డారని ఐతరేయ బ్రాహ్మణం చెప్పబడింది. ఇక మనకు మహాభారతము, విష్ణు పురాణము, బ్రహ్మాండ పురాణము, భాగవత పురాణము, బౌద్ధ జాతక కథలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆంధ్ర అనేటటువంటి లేదా ఆంధ్ర జాతికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథాలు. అంటే మనకు మహాభారతం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, బ్రహ్మాండ పురాణం కావచ్చు, భాగవత పురాణాలలో, బౌద్ధ జాతక కథలలో ఆంధ్ర జాతికి సంబంధించినటువంటి చరిత్ర అనేటటువంటిది ఆ జాతి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథాలుగా మనం వీటిని చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలుగు చరిత్ర అంటే తెలుగు చరిత్రలో ప్రామాణికమైనటువంటి భూమి ఇదంతా ఒక దక్కన్ పీఠభూమి అనేటటువంటి ఒక దక్కన్ పీఠభూమి అనే భౌగోళిక ప్రాంతముగా విలసిల్లినటువంటి ప్రదేశము ఈ యొక్క తెలుగు నేల. ఈ దక్కన్ పీఠభూమి

చాలా విశాలమైనటువంటి భూమి, ఇక్కడ ప్రకృతి వనరులు చాలా పుష్కలంగా ఉంటాయి, అనేక పంటలు నిలయముగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అనేక పంటలు ఇక్కడ పండుతాయి. విశాలవంతమైనటువంటి సారవంతమైనటువంటి భూమిని కలిగినటువంటిది తెలుగు నేల. అంటే ఇక్కడ ఏ పంటలు చూసినా కానీ సమృద్ధిగా పండేటటువంటి అవకాశము ఈ దక్కన్ పీఠభూమి అనేటటువంటి ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది. అనేక ప్రకృతి వనరులు, నీరు కావచ్చు, అడవి కావచ్చు, మైదానాలు కావచ్చు, అంటే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటటువంటి అనేక ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండేటటువంటి, సమృద్ధిగా ఉండేటటువంటి నేల ఈ దక్కన్ పీఠభూమి అనేటటువంటి ప్రాంతం. ఈ దక్కన్ పీఠభూమి అనేటటువంటి ప్రాంతంలో తెలుగు జాతి లేదా ఆంధ్రజాతి అనేటటువంటి తెలుగువారు నివసించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీని యొక్క భౌగోళిక నేపథ్యం గనక చూసినట్లయితే అనేక తెలుగు జాతి చరిత్ర చాలా గొప్పగా ఉంది. శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు తెలుగు నేలను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం. శాతవాహనుల యొక్క రాజవంశం ఎక్కడ అంటే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల అనేటటువంటి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని తెలుగు నేలను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశము శాతవాహన రాజులు. 450 సంవత్సరాలు ఈ తెలుగు నేలను పరిపాలించినటువంటి రాజవంశము శాతవాహనులు. అనేక మంది రాజులు, శాతవాహన చక్రవర్తులలో గొప్పనైనటువంటి వాడు హలుడు, హల చక్రవర్తి. అతను సంకలనం చేసినటువంటి గాథా సప్తశతి అనేటటువంటి గ్రంథము, ఆ గాథా సప్తశతిలో దాదాపు 750 వరకు కథలు ఉంటాయి. ఆ కథలు, ఆ గ్రంథము తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు అన్నీ కలిపి ఒక ఆ హల చక్రవర్తి రాసినటువంటి, సంకలనం చేసినటువంటి గాథా సప్తశతి అనేటటువంటి గ్రంథంలో మొత్తము కూడా గ్రామీణ జీవితము, తెలుగు జాతి యొక్క గ్రామీణ జీవితము ప్రతిఫలింపజేసినటువంటి గ్రంథము హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి అనేటటువంటి సంకలన గ్రంథము. మరొక కవి గుణాఢ్యుడు బృహత్కథ అనేటటువంటి పైశాచిక్య భాషలో రాసినటువంటి గ్రంథము బృహత్కథ. అంతేకాకుండా సోమదేవుడు అనేటటువంటి ఈ రచయిత కథా సరిత్సాగరము అనేటటువంటి గ్రంథాన్ని రాసినాడు. ఈ గ్రంథము కూడా తెలుగు జాతి యొక్క చరిత్రను, సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపించింది. గుణాఢ్యుడి యొక్క బృహత్కథ కావచ్చు, సోమదేవుని యొక్క కథా సరిత్సాగరము కావచ్చు, ఈ గ్రంథాలు అన్నీ కూడా తెలుగు జాతిని, తెలుగు చరిత్రను నిక్షిప్తం చేసినట్టుగా ఆ గ్రంథాలలో కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా కోలాహలుడు ప్రాకృతంలో రాసినటువంటి ఆ లీలావతి అనే కావ్యంలో హాలుడు అనేటటువంటి ఈ రాజు యొక్క చరిత్రను ప్రేమగాథగా చరిత్రకెక్కించినటువంటి గ్రంథము కోలాహలుడు రాసినటువంటి లీలావతి అనేటటువంటి కావ్యము. అక్కడ లీలావతిని పెళ్లి చేసుకున్నటువంటి సప్త గోదావరి తీరము, లీలావతి నివసించినటువంటి ప్రాంతము ఏదైతే మనకి ఇవాళ కనబడుతూ ఉంటుందో, బోధన అనేటటువంటి ప్రాంతం ఉందో, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతము ఈ బోధన అనేటటువంటి ప్రాంతము. 7 పాయలుగా చీలినటువంటి గోదావరి ప్రాంతంగా మనకు బోధన అనేటటువంటిది కనబడుతూ ఉంది. 7 పాయల జాతర అని అంటాము మనము, మెదక్ జిల్లాలో కనబడుతూ ఉంటుంది. లీలావతి అనేటటువంటి కావ్యంలో ఏం చెప్తున్నారంటే, ఇది ఒక గోదావరి ప్రాంతము. ఈ గోదావరి ప్రాంతంలో 7 పాయలుగా చీలినటువంటి ప్రాంతము ఎక్కడైతే ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ లీలావతి అనేటటువంటి కావ్యాన్ని రాసినటువంటి కోలాహలుడు, ఇది ఒక సప్త గోదావరి తీర ప్రాంతము, ఈ లీలావతి నివసించిన ప్రాంతము, ఇది బోధన అనేటటువంటి ప్రాంతముగా చెప్పడము జరుగుతూ ఉంటుంది. 7 పాయలుగా చీలినటువంటిది ఈ గోదావరి ప్రవాహము అని అంటున్నారు. ఇది కరీంనగరు, ఆదిలాబాదు జిల్లాల మధ్య గోదావరి అనేటటువంటి, గోదావరిలోని ఒక ప్రాకృతమైన అద్భుతమైనటువంటి ప్రదేశముగా చెప్పడము జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే మనకు శాతవాహనుల రాజులు దాదాపు 450 సంవత్సరాలు తెలుగు నేలను గొప్పగా పరిపాలించినటువంటి రాజులు. వీళ్ళ కాలంలో ప్రాకృతం అనేటటువంటి భాషను ఉపయోగించినారు. ఇక్కడ భాష, ఇక్కడ సాహిత్యము, ఇక్కడ ప్రధానమైనటువంటి శాతవాహన రాజులు ఓడరేవులు, ఎగుమతి చేసేటటువంటి ఓడరేవులు కలిగినటువంటి ప్రాంతంగా కూడా ఈ ప్రాంతం కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా తెలుగు నేలను దాదాపు ఒక గొప్పగా విరాజిల్లింది శాతవాహనుల యొక్క కాలంలో. ఇక అంతేకాకుండా మరొక రాజవంశం గనక చూసినట్లయితే ఇక్ష్వాకులు, ఇక్ష్వాక

0: రాజవంశులు. ఇల్లు శ్రీపర్వతీ ఆంధ్రులు లేదా శ్రీపర్వతము అంటే ఇవాళ నాగార్జున కొండ ఏదైతే ఉంటుందో, మనకు నాగార్జున సాగర్ పక్కెమటే ఉండేటటువంటి నల్లగొండ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, నాగార్జున కొండ అనేటటువంటి ప్రాంతము ఇవాళ మనకు ఒక ప్రసిద్ధమైనటువంటి పర్యాటక క్షేత్రముగా కనబడుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మీరు వీలైనప్పుడల్లా చూసేటటువంటి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. అంటే నాగార్జున కొండను ఆధారంగా చేసుకొని ఇక్ష్వాకులు అనేటటువంటి రాజవంశము తెలుగు నేలను పరిపాలించినారు. శాతవాహనుల అనంతరము వీళ్ళు ధాన్య కటకము అనేటటువంటి రాజధానిని రాజధానిగా చేసుకొని పరిపాలించినారు. ఆ తర్వాత ఇది నాగార్జున కొండ వీరి రాజధాని తర్వాత మారింది. నాగార్జున కొండ సమీపాన కలిగినటువంటి విజయపురి అనేటటువంటి ప్రాంతంగా కూడా కనపడుతుంది. అంటే ఈ విజయపురి అనేటటువంటి ప్రాంతమే ఈ నాగార్జున కొండ అనేటటువంటిది ఒక బౌద్ధ క్షేత్రంగా ఇవాళ విరాజిల్లుతుంది. అంటే ఆనాడు ఇక్ష్వాకులు ఈ నాగార్జున కొండ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు తెలుగు నేలను ఏకం చేసినటువంటి రాజులుగా కనపడతారు. ప్రముఖమైనటువంటి నాగార్జున కొండలో ఒక బౌద్ధ స్థూపం ఉంది, ఆరామాలు ఉన్నాయి, వాళ్ళు అనేకమైనటువంటి చారిత్రక కట్టడాలు కట్టారు. అమరావతి శిల్పం, ఇవాళ అమరావతి అనేటటువంటి పట్టణము బౌద్ధుల యొక్క బౌద్ధులకు ఒక స్థానముగా, ఒక స్థావరముగా, ఒక విరామముగా కనబడుతూ ఉంటుంది. నాగార్జున కొండ కానీ అమరావతి పట్టణము కానీ ఆనాడు బౌద్ధులు ఎవరైతే ఉన్నారో ఒక విద్యా కేంద్రంగా విలసిల్లినటువంటి పట్టణము నాగార్జున కొండ అనేటటువంటి పట్టణముగా కనపడుతుంది. ఆసియా ఖండంలోనే బౌద్ధులు ఆసియా ఖండం మొత్తంలోనే నాగార్జున కొండకు వచ్చి విద్యను నేర్చుకునేటటువంటి విధానము కనపడుతూ ఉంటుంది. అంటే ఆనాడు తెలుగు నేల ఎంత గొప్పగా విలసిల్లిందో మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఒక గొప్ప ఒక బౌద్ధ విద్యాక్షేత్రంగా విలసిల్లినటువంటి పట్టణము నాగార్జున కొండ అనేటటువంటి పట్టణం. ఈ విధంగా తెలుగు నేల శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండీనులు, ఇంకా కాకతీయులు, అనేక మంది రాజులు, రాజవంశాలు ఈ తెలుగు నేలను పరిపాలించినటువంటి చరిత్ర మనకు కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక రాజవంశం తర్వాత ఇంకొక రాజవంశము తెలుగు నేలను సర్వతోముఖంగా వృద్ధి చేసినారు. ఇక్కడ పరిపాలించినటువంటి ఆసబ్జాయి అనేటటువంటి వంశము తెలుగు నేలను సుసంపన్నం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీనమైనటువంటి జాతిగా తెలుగు జాతి కనబడుతూ ఉంటుంది. 3500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతి అనేకమైనటువంటి చారిత్రక పట్టణాలు, చారిత్రకమైనటువంటి నగరాలు, ఓడరేవులు, అనేకమైనటువంటి మనకు విశ్వవిద్యాలయాలు కేంద్రంగా కనపడుతుంది. అనేకమైనటువంటి సాంస్కృతిక కేంద్రాలు కనపడతాయి. పండుగలు, వారసత్వము ఈ తెలుగు నేలను గొప్పగా విరాజింపజేసింది అనేటటువంటి మాట మనకు సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు బిఏ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థుల కోసం తెలుగులో తెలుగువారి సంస్కృతి చరిత్ర అన్నంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించినవారు డాక్టర్ శంకర్ అనంత.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం ఖుషీ.

0: గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.

కంది దేశంలో రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల జుగ్గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడి పిల్లలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7-8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము

ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డీఏపీని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, చిత్రం గుడిగంటలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులు

0: పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
1: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయ్ హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై. యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
0: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకువచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నిన్యో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 175కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
2: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है, अब बोनी और तेजी से होगी। कल तक 350 लाख 50

0: 80,000 हेक्टेयर में बोनी हुई है। मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है। अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें।
1: महाराष्ट्र, मध्य प्रदेश, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు

0: పదిహేనవ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్ కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్ వైద్యాధికారులు ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరి 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: రైతు మిత్రులకు, సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశువైద్య కళాశాల రాజనగర్లో సహాయక ఆచార్యుగా పనిచేస్తా ఉన్నాను. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే మన యొక్క భారతదేశము చూసుకున్నట్లయితే అత్యధిక పశు జనాభా కలిగిన దేశము, కానీ ఉన్న పశువులకు సరైన ఆహారం అందక దాదాపు 60-70% ఆహార కొరతతో, అంటే పశుగ్రాసం కొరతతో అవి బాధపడుతున్నవి. భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ తర్వాత మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది, కానీ పశుగ్రాసం యొక్క ఉత్పత్తిలో అంత మొదటి స్థానంలో లేదు. దీనికి రకరకాల కారణాలున్నాయి. సో వీటన్నిటి గురించి ఈ యొక్క అంశమును మనం విపులంగా చర్చించుకుందాం. పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు, నెమరు వేసే జీవులు అయితే ఈ జంతువులు మొక్కలు ఆకులు కాండాలను

జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారం పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుమేత తింటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిమేత దొరుకుతుంది. వర్షాకాలం తర్వాత పశు గ్రాసాల దిగుబడి కానీ ఉత్పత్తి కానీ తగ్గి మరి వేరే అవకాశం లేక పశువులు అనేవి ఎండుగడ్డిని తింటాయి. మరి పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎండుమేత కడుపు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎండుమేతలో. ఈ పశువుల జీర్ణక్రియకు సమానంగా జరుగుటకు ఈ పీచు పదార్థం కూడా అవసరం. కానీ పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అతిజీర్తికి లోనే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువుల మేత లభ్యతను బట్టి తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకుని తింటాయి. కానీ సాంద్ర పద్ధతిలో పశువులను పెంచినప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మనం మేతని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క పశువుల సంఖ్యను బట్టి మనము గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి 4 నుంచి 5 పశువులకు దాదాపు 1 ఎకరంలో పచ్చి గడ్డి పెంచేతేనే మనము వాటి యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం. అయితే మన భారతదేశం సంగతి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పశువుల యొక్క జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంది. మరి పాల ఉత్పత్తిలో మరి భారతదేశం మొదటి స్థానం ఉంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పాల ఉత్పాదకత తక్కువ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగడ్డి సంవత్సరం పొడుగున దొరకపోవడం. రెండోది ఇక్కడ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే నాసిరకపు తక్కువ జన్యు స్వచ్ఛత గల పశువులు ఉండడం వల్ల మేలు జాతి పశువులు కాకుండా ఉండడం వల్ల మనకు ఈ యొక్క పాల ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నాసిరకపు పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. కానీ రైతులకు అవగాహన లోపం వల్ల మేలు జాతి పశువులకు నాసిరపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల మేలు జాతి పశువులు అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. అంతేకాక మన రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కాకుండా మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే పచ్చిమేత 60 నుంచి 70% తీవ్రంగా కొరత ఉంది. మొత్తం సాగు భూమిలో దాదాపు 8% మాత్రమే పశుగ్రాసాల సాగుకు వినియోగించబడుతుంది. పశుగ్రాసాల సాగుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజు రోజుకు తగ్గిపోవడం వల్ల పశుగ్రాస కొరత అధికమవుతుంది. దీనికోసకు ప్రతి రైతు తమ భూమిలో 1/10 వంతు మాత్రం కంపల్సరిగా 1/10 వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయించినట్లయితే ఈ కొరతను మనం దాదాపుగా అధిగమించిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు తమకు ప్రధాన అవసరాలైనటువంటి వరి పప్పు దినుసుల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పశుగ్రాస సాగుకు కొద్దిగా మొగ్గు చూపట్లేదు. అందువల్ల ఈ యొక్క పశుగ్రాస కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పశువులకు కేవలం ఎండుగడ్డి దానం ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దొరకవు. పచ్చిమేతలో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్ ఏ పశువుల పునరుత్పత్తి సామర్థ్యానికి తర్వాత సక్రమంగా ఎదగ రావడానికి పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. మరి పచ్చిమేత తినని పశువుల్లో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పచ్చిమేతలో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల ఉన్నాయి. ఒకటేమో కాయజాతి, రెండవది ధాన్యపు జాతి. వివిధ పచ్చిగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. చిరు ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఓట్స్ ఇవి ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా పరిగణించబడతాయి. మరి కాయజాతి మేత చూసుకున్నట్లయితే మనకు ఏవైతే చిక్కుడు కాయలు అంటే లెగ్యూమినస్ జాతి పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే లూసన్ను, హెడ్జ్ లూసన్ను, బొబ్బర్లు లేదా అలచంద వీటన్నిటినీ కాయజాతి పశుగ్రాసాలుగా మనము పరిగణించవచ్చు. అయితే ఈ యొక్క కాయజాతి తర్వాత ధాన్యపు జాతి పశువులను 1:2 మేపిన ఎడల ఈ పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ధాన్యపు రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు పశువులకు మాంసకృతులను అందిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు జాతి లేదా కాయజాతి యొక్క పశుగ్రాసాలను ఎక్కువ రైతులు మేపరు. కేవలం ఒకవేళ వాళ్లకు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువగా గడ్డి జాతి లేదా కాయజాతి అంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, హైబ్రిడ్ నేపరు ఇటువంటి పశుగ్రాసాలను పెంచుకుని మేపుతా ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుందని. ఈ ధాన్యపు జాతి తీసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ మాంసకృతులు అనేవి అధికంగా ఉండడం వల్ల పశువు యొక్క శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే సాధారణంగా చూసుకున్న
చూసుకున్నట్లే రోజుకు ఆవు లేదా గేదెకు 30-45 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. అందువల్ల రైతులు పశుపోషణను చేపట్టడానికి ముందే పశుగ్రాసాల సాగును చేపట్టాలి. అయితే పశుగ్రాసం అని ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి మంచి పశుగ్రాసాల లక్షణం ఏ విధంగా ఉండాలయ్యా అంటే, మరి ఆ పశుగ్రాసం రుచికరంగా ఉండాలి, ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లు ఉండాలి, మరి నీటి ఎద్దడిని కూడా తక్కువ తట్టుకునేటట్టు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు

ఉంటే ఆ యొక్క పశుగ్రాసాన్ని మంచి పశుగ్రాసంగా పరిగణించవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే పంట ఏ దశలో కోసినా కూడా రుచికరంగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు కూడా ఉండకూడదు. విష పదార్థాలు అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే మన జొన్న, మన మాగి జొన్న గానీ లేకుంటే వర్షకాల జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 రోజుల వరకు నాము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పశుగ్రాసాన్ని తిన్న పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విష పదార్థాలు ఉండకూడదు అన్నట్టు ఏ పశుగ్రాసం తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఉన్న పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని, అంటే మనకున్న పశువులను సంఖ్యను బట్టి ఇవన్నీ ఎంపిక చేసుకుని మనం ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా మన యొక్క పశువులకు పచ్చిగడ్డి అధిక మోతాదులో అందించిన వాళ్ళం అవుతావు. అదే విధంగా చూసుకున్నట్లయితే మన వర్షకాలంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలం అనేది అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన కాలము ఈ పశుగ్రాసము. దీంట్లో పశుగ్రాసాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీమ్, ల్యూసన్ అనేవి ముఖ్యమైన పశుగ్రాసాలు. అదే విధంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన హైబ్రిడ్ నేపియర్ సజ్జ అంటారు, తర్వాత పారాగడ్డి, గిన్నీ గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి, ఈ రకరకాలైన గడ్డి జాతులు అనేవి ఈ యొక్క వర్షాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో గానీ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పశుగ్రాసం ఏదైతే ఉందో అది జొన్న. జొన్న అనేది పలు ఉపయోగాల కొరకు సాగు చేస్తారు. జొన్నలో కూడా గింజ రకానికి చెందిన జొన్న రకాలు ఉన్నవి, తర్వాత కేవలం పచ్చి గ్రాసానికి సంబంధించిన రకాలున్నవి, బోత్ అంటే గింజతో పాటు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇథనాల్ కొరకు కూడా ఈ యొక్క జొన్నను స్వీట్ స్వర్గం అంటారు, తీపి జొన్న, ఈ తీపి జొన్న రకాలను కూడా ఈ మధ్య కాలంలో రైతులు సాగు చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత జొన్నలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్న అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు కోతనిచ్చే జొన్న రకాలు కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే ఎస్ఎస్జి 59-3, ఎంపీ చారి, తర్వాత కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31, తర్వాత సిఎస్ఎస్ 24MF అనే జొన్న రకాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువ మంది ఈ యొక్క రకాలను సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసపు జొన్న అనేది వివిధ రకాల పేర్లతో మార్కెటింగ్ అందుబాటులో ఉంది. తర్వాత ఈ యొక్క విత్తే కాలం వచ్చేసి మనకు జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు, ఆగస్టు ఎండింగ్ వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనం ఒక కిలోకు 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది జొన్నలో. మరి విత్తే విధానం చూసుకున్నట్లయితే విదజల్లే పద్ధతి ఒకటి ఉంది, తర్వాత చాలా పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ దిగుబడి రావాలంటే విదజల్లే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు. మరి ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ చూసుకున్నట్లయితే ఒక 25:15:12 మనం ఈ యొక్క ఎరువులను వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% పూత దశలో మాత్రమే మనం ఈ వీటిని కోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి పశువులకు మేపినట్లయితే దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విష పదార్థం ఉండడం వల్ల పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 50% పూత దశ అంటే దాదాపు ఒక 50 నుంచి 60 రోజుల మధ్యలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కోతల సంఖ్య వచ్చేసి మనకు 2 నుంచి 3 కోతలు. సో పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే ఒక దాదాపు ఒక కోతకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత కోత కొద్ది తక్కువ దిగుబడి వస్తుంది, ఎందుకంటే ఇది రటూన్ క్రాప్ అంటారు. రటూనింగ్ తర్వాత వచ్చే క్రాప్ ను రటూన్ క్రాప్ అంటారు. అది దాదాపు 10 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జొన్న గురించి. జొన్న చాలా మొండి పంట అని కూడా అంటారు. కొద్దిగా నీటి ఎద్దతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగానే వస్తుంది. ఒక 4 నుంచి 5 టన్నులు అయితే మనకు ఈ యొక్క పశుగ్రాసం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండో పంట తీసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాల్లో మొక్కజొన్న. మొక్కజొన్న చాలా మిరాకిల్ క్రాప్ లేదా అద్భుతమైన పంటగా మనం అభివర్ణించవచ్చు. మొక్కజొన్న రకరకాల ఉపయోగాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజ కొరకు, మొక్కజొన్న వ్యాక్స్ కొరకు, మొక్కజొన్నను ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఈ మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఎక్కువగా మనుగడ సాగిస్తుంది. సో మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పశుగ్రాసంలో ముఖ్యంగా ఆఫ్రికన్ టాల్, APFM 8, తర్వాత J101 అనేవి పశుగ్రాసాలు సాగులో ప్రాముఖ్యంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తే కాలం మనం జూన్ నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తనం కిలోకు ఎకరానికి వచ్చేసి దాదాపు 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో విదజల్చుకోవచ్చు లేదంటే చాల రూపంలో కూడా వేసుకోవచ్చు. చాల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదే చూసుకున్నట్లయితే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే దాదాపు 100 కేజీల యూరియా ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ యొక్క నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవచ్చు.
మొదటి దశ విత్తేటప్పుడు, రెండో దశ మోకాలు ఎత్తు దశ అప్పుడు, మూడో దశ జల్లు సమయంలో వేసుకున్నట్లయితే ఈ నత్రజని

సమర్థవంతంగా వినియోగించుకోవాలని అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం భాస్వరము, తర్వాత మొత్తం పొటాష్ అనేవి దుక్కులో వేసుకుని కలియదున్నాలి. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంటను ఏ దశలోనైనా కోసి మన పశువులకు మేపే అవకాశం ఉంది. కానీ మనకు పంట అనేది పాలు పోసుకునే దశ, లేదంటే గింజ పాలు పోసుకునే దశ, లేదా మిల్కీ గ్రెయిన్ స్టేజ్ జల్లు దశలో కోసుకున్నట్లయితే అధిక మొత్తాల్లో పోషకాలు అనేది పశువులకు అందించవలమవుతాము. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం ఒకే కోత ఇచ్చే పశుగ్రాసం, ఒకటి కంటే ఎక్కువ రావు. పచ్చిమేత దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ యొక్క పచ్చి మేతను పాతరగడ్డిగా మనము నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క మొక్కజొన్న అనేది అద్భుతమైన పంట. మొక్కజొన్న ద్వారా తయారు చేసే పాతరగడ్డి ఏదైతే ఉందో అది అధిక పోషకాలు కలిగి రుచికరంగా ఉండి పశువు యొక్క అభివృద్ధికి మరియు పాల దిగుబడికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎవరైనా పాతరగడ్డి చేయాలనుకుంటే ఈ యొక్క మొక్కజొన్నను సాగు చేసి దీన్ని కత్తిరించి పాతరగడ్డిగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జ అనేది కూడా చాలా ముఖ్యమైన పశుగ్రాసపు పంటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి సజ్జను కూడా ఎక్కువ మంది సాగు చేస్తా ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. దీనిలో చూసుకున్నట్లయితే రకరకాల రకాలు ఉన్నవి. మనకు APF B2 అనేది, DRS B5 అని, తర్వాత బేఫ్ బాజ్రా 1 అని, బేఫ్ బాజ్రా 6 అనేవి రకరకాల వెరైటీస్ అనేవి సాగులో ఉన్నవి. అయితే మనం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మనం విత్తుకోవచ్చు. సో విత్తనం కిలకు ఎకరానికి వచ్చేసి మనకు ఒక 5 కిలోల వరకు అయితే సరిపోతుంది. ఎందుకంటే విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో విత్తే విధానం వెదజల్లుకోవచ్చు, లేదంటే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, వరుసల మధ్య వచ్చేసి దాదాపు ఒక 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా పూత దశలో మనం కోసినట్లయితే ఎక్కువ పోషకాలు అందే విధంగా ఉంటుంది. సో మనకు 2 నుంచి 3 కోతలు అనేవి వస్తాయి. తర్వాత మొదటి కోతలో వచ్చేసి 10 నుంచి 20 టన్నుల పశుగ్రాసం దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏకవార్షికాల పశుగ్రాసాల నుంచి ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయజాతి పశుగ్రాసాలైన అలసంద, ల్యూసర్ను, హెడ్జ్ లూసర్ను చూసుకున్నట్లయితే అలసంద, బబ్బర్లు మనకు అతి తక్కువ సమయంలో మనకు కోత వస్తుంది. ఇది ఏకవార్షికము, అంటే ఒకే కోతనిచ్చే రకము. అలసంద ఒక 50 నుంచి 60 రోజుల్లో మనకు కోతకు వస్తుంది. మనకు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 10 నుంచి 15 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. వరుసల మధ్య దూరం 30 నుంచి 40 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, లేదంటే వెదజల్లుకోవచ్చు. అయితే నత్రజని భాస్వరం అనేది చాలా తక్కువ మోతాదు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరించే తత్వం ఈ యొక్క అలసందలో ఉంటుంది కాబట్టి దాదాపు ఒక 15 నుంచి 20 కేజీల నత్రజని అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. సో కోత సమయం వచ్చేసి మనకు 50 రోజులు ఇంతకుముందు చెప్పినట్లయితే అయితే మనకు దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే బర్సీమ్ కూడా ఎక్కువ ఉత్తర దేశ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ ప్రొడక్షన్ చేసే పంటగా మనం అభివర్ణించవచ్చు. దీంతో పాటు మనకు కొన్ని గడ్డి జాతి పశుగ్రాసాలు కూడా చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండి అధిక మొత్తంలో సాగు చేయబడుతున్న పశుగ్రాసాలు కూడా మనకు తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో సాగవుతున్నాయి. దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ నేపియర్ సజ్జ. హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది ఈ సజ్జ మరియు నేపియర్ గడ్డికి సంకరపరిచిన ఒక బహువార్షిక పశుగ్రాసం ఇది. సో ఇది మనకు దాదాపు 1980 దశకం నుంచి మనం మన ప్రాంతంలో, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశం వ్యాప్తంగా సాగవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే APBN 1 అనేది పూర్వపు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక రకము, చాలా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ నేపియర్ అని, రెడ్ నేపియర్ అని, 4G బుల్లెట్ నేపియర్ అని రకరకాల పేర్లతో రైతులు కూడా సాగు చేస్తా ఉన్నారు. ఏ నేపియర్ అయినా గానీ అన్ని కూడా హైబ్రిడ్ నేపియర్ సజ్జ రకాలే. అన్నిట్లలో కూడా దాదాపుగా 8 నుంచి 10 క్రూడ్ ప్రోటీన్, అంటే ముడి మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన కణుపుల ద్వారా మనము ప్రవర్ధనం చెందించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 12 నుంచి 16 వేల వేరు కనుపులు లేదా కాండం కనుపులు. కాండం కనుపులు అంటే ఒక కనుపు, ఒక స్టిక్, ఒక కాండం ముక్కలో 2 కనుపులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే అది 12 వేల వరకు అవసరం అవుతుంది. విత్తే విధానం వచ్చేసి 60 నుంచి, అంటే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. మొక్కల మధ్య దూరం వచ్చేసి 50 సెంటీమీటర్ల దూరంతో విత్తు
ఎత్తుకున్నట్లయితే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎరువులు మనకు ఒక 25 కేజీల నత్రజని, తర్వాత 15 కేజీల భాస్వరము, 12 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. నాటిన 60 నుంచి 70 రోజులకు మొదటి కోత వచ్చే అవకాశం ఉంది. మనకు 40 నుంచి 50 రోజులకు తదుపరి కోత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే

0: అయితే సంవత్సరానికి 6 నుంచి 7 కోతలలో మనకు దాదాపుగా ఒక కోతకు వచ్చేసి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఇది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పారాగడ్డి, గిన్నిగడ్డి, అంజాన్ గడ్డి అనేవి ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగులో ఉన్నవి. సో ఎక్కువ మంది దీనిపైన మామూలు బంజరు భూమిలో పచ్చిక బయలులో పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెల పెంపకందారులు గాని మేకల పెంపకందారులు ఈ యొక్క తోటల మధ్యలో కూడా ఈ పశుగ్రాసాలను సాగు చేసుకుని వాటి యొక్క పశుపోషణ చేపడుతున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రకరకాల పశుగ్రాసాల సాగు ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాము. రైతులు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పశుగ్రాస సాగు చేపట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చి తద్వారా వాళ్ళ యొక్క పాల దిగుబడి మరియు మాంసం దిగుబడి పెరిగే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాము.

0: వదనిరదా పొద్దు శ్రీరామ రామ చంద్రులో వదనిరదా పొద్దు శ్రీరామ రామ
1: చంద్రులో
0: వాలు మోదాల చందు ఆదమ్మే పుట్టే శ్రీరామ రామ చంద్రులో యాదమ్మే పుట్టే శ్రీరామ రామ
1: చంద్రులో
0: పసుపుగా తోని పక్కల్లా దన్నే శ్రీరామ రామ చంద్రుల్లో పక్కల్లా దన్నే శ్రీ

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 7:40. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
3: అందరికీ నమస్కారం అండి.
2: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి. రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి. అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
3: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము

0: దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్ లో ప్రారంభించడం జరిగిందండి. ఆగస్టు 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
1: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
0: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
1: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
0: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
1: ఎంతవరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
0: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు, దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి, సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది, నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
1: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా, వాళ్ళకు కూడా లభిస్తుందా?
0: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది, ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
1: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
0: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు, దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే, జూన్1 నుంచి మే 31 దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా వాళ్ళకి, వాళ్ళ సెల్ ఫోన్లకి, అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
1: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
0: అదే మనకి ప్రూఫ్. ఇంకా
1: ఎవరైనా చేరొచ్చండి?
0: ఎవరైనా చేరొచ్చండి. దీని ఈ పథకంలో అందరూ చేరొచ్చు. అతనికి వయసు ఒకటే దీనికి అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
1: సార్, ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
0: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ, మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్లి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉందండి.
1: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
0: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకాన్ని, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
1: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటంటే, అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా, ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
0: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి, వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
1: సార్, ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
0: ప్రమాద బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ కి సంక్షిప్త సమాచారం వస్తుంది, మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
1: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
0: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
1: ప్రయోజనం కలుగుతుంది,
0: పొందుతారు సార్.
1: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా, ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో అండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
0: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంక్ శాఖ వారికి విషయాన్ని తెలిపి, వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలో సంబంధించి పోలీసు FIR రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే సేవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్

0: ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
1: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏమైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
0: అర్హులేనండి. మనకి ప్రమాద బీమాతో ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
1: రవిశంకర్ గారు
0: సార్,
1: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారు. ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారి బ్రతుకునంత కాలం పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
1: సార్, ఈ పథకంలో చేరడానికి వయో పరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
0: ఈ పథకానికి అర్హతలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి, వయసు వచ్చేసి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది. సార్,
1: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
0: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుండి 40 సంవత్సరాల లోపు వారు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నుంచి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5,000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరము కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 8,50,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్లీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
1: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
0: చేరచండి. భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు భర్తకి 5,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5,000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10,000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 8,50,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము, మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయం, మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది, దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయల తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు మీరు ఎంతైనా డిపాజిట్ చేయ, తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి. ఎట్లా అండి, అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్ల

0: వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150,000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21వ సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21వ సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్ గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి 150,000 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే 3 రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్టాఫీసుల్లోని పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 250 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అని పెట్టి ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ వెళ్లి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకాల్లో మేము చేర్పిస్తున్నాము. బ్యాంకు శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకుని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: వావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాము.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటనీ అల్బనీస్తో భేటీ అయి రక్షణ వాణిజ్యాలపై చర్చిస్తారు. మెల్బోర్న్లో భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. హైదరాబాద్లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వద్దనడిని కలిసి తెలంగాణలో పర్యావరణ, మౌలిక సదుపాయాలు, ఏఐ, భవిష్యత్తు పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఐటీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీ సేవ సేవలను బలోపేతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేందుకు అత్యాధునిక ఈ గవర్నెన్స్ విధానాలను, సిటిజన్ సర్వీస్ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భారత ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 70 జిల్లాల్లో వికారాబాద్ జిల్లా స్థానం దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని గుర్తింపుగా జిల్లాకు సక్షమ్ ప్రశంస సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జూలై 20 నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు రానున్నారని మంత్రి కొండ సురేఖ చెప్పారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

మరో 2-3 రోజుల్లో జేపీఎం ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డెక్కుతాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. 118 బస్సులకు సాంకేతిక బృందం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిందని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా అదనపు సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి పోలీసుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో అవసరమని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. సరూర్ నగర్ ఇండో స్టేడియంలో బుధవారం నాడు 5వ రాష్ట్ర పోలీస్ గేమ్స్ ప్రారంభించారు. ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్స్లో తమ చోటు ఖాయం చేసుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి సమయం 8:03 తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి అఖిల భారత నాటక కార్యక్రమంలో ఆత్మార్పణ నాటకం మణిపురి మూలం శ్రీ మాహతం చరణ్ సిన్, హిందీ అనువాదం శ్రీ కృష్ణమోహన్, తెలుగు సేత కె రాజేశ్వరి, నిర్వహణ డాక్టర్ వేదగిరి రాంబాబు. ఆత్మార్పణ నాటకం

0: డాక్టర్ గారు, డాక్టర్ గారు.
1: ఎవరు?
0: నేనండి గోపాల్ని, తలుపు తీయండి.
1: గోపాల్, నీ ఊళ్ళో ఈ పిల్లాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చు? ఎవరు పిల్లాడుతాను?
0: అయ్యా, ఈ పిల్లవాడు ఎవడో నాకు తెలియదు. మన బంగ్లా బయట గేటు దగ్గర ఒంటరిగా పడుకుని నిద్రపోతున్నాడు. పాపం ఇతనికి ఒంట్లో బాగున్నట్లేదు.
1: ఎవనో, పిల్లాడికి ఒంట్లో బాగుండేదా?
0: అవునండి, శరీరం అంతా మంచులో ఉంది. డాక్టర్ గారు, త్వరగా మీరు ఇతనికి వైద్యం చేయండి, లేకపోతే.
1: అలాగే అలాగే. చూడు, ఆ బాబుని ఈ బెడ్ మీద పడుకోబెట్టు. గోపాల్, నువ్వు కాస్త బయటికి వెళ్ళి చూడు. ఎవరో స్త్రీ తన పిల్లవాడిని వెతుకుతూ ఉన్నట్టుంది. ఒకవేళ ఆమె ఈ పిల్లాడి తల్లి కాదు కదా? గోపాల్, వెళ్ళి చూడు. ఈ పిల్లవాడు పూసే ఆమె కొడుకునేమో. వెళ్ళు వెళ్ళు, ఆయన పిలిచురా. వెళ్ళు.
0: అలాగేనయ్యా, ఇప్పుడే పిలుచుకొస్తాను. అవునమ్మా, ఒక పిల్లవాడు అనారోగ్య స్థితిలో ఇక్కడే ఇక్కడే ఒంటరిగా పడున్నాడు. కొద్దిసేపటి క్రితం నేను అతన్ని ఎత్తుకుని బంగ్లా లోపలికి తీసుకువెళ్ళాను డాక్టర్ గారి దగ్గర. బహుశా అతడు మీ అబ్బాయి. అవును అక్కయ్య గారు, ఈ బంగ్లా డాక్టర్ రమేష్ గారు, ఆయన పిల్లవాడికి వైద్యం చేస్తున్నారు. మీరు లోపలికి వచ్చి చూడండి, పిల్లాడు మీ అబ్బాయి అయి ఉండదు. భయపడకండి, రండి లోపలికి రండి. వీరే మా డాక్టర్ గారు.
1: ఈ బాబు మీ కొడుకేనా?
2: అవును డాక్టర్ గారు. అయ్యో, ఏమైంది నా బిడ్డకి?
0: లేదమ్మా, మా డాక్టర్ గారి వైద్యంతో
1: హే భగవాన్, ఏమిటయ్యా నీ లీల? ఈమె రూపం ముమ్మూర్తిలో నా ప్రతిమలాగా ఉన్నదే. ఆమెకు కవల సుధరిలా అనిపిస్తోంది.
3: డాక్టర్ గారు,
1: నేతని పరీక్ష చేశానమ్మా. భయపడవలసింది ఏమీ లేదు. ఇతనికి కొంచెం జలుబు చేసింది. త్వరగా ఇంటికి తీసుకెళ్లి శరీరంలో వేడి పుట్టి ఏర్పాటు చేయండి. తర్వాత ఈ మందు వేయండి. ఏంటమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? విషయం ఏమిటో చెప్పండి.
3: నేను మీకేం చెప్పండి డాక్టర్ గారు, నేను జబ్బుతో ఉన్న ఈ పిల్లాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను? ఈ పట్టణంలో దురదృష్టవంతురాలైన నాకు తలదాచుకోవడానికి కూడా చోటు లేదు.
1: ఓహో.

0: ఇప్పుడు నాకు అర్థమైంది. మంచిది. అయితే గోపాల్ వెళ్ళు, లోపల వంటింట్లో పై వెలుగుతూ ఉంది, పిల్లాన్ని లోపల తీసుకెళ్ళి కాస్త చలికాపు, ఒంట్లో వేడి పుడుతుంది. చూడు, ముందు ఇతనికి వేడి పాలలో గ్లూకోజ్ కలిపి తాగించండి, మందు తర్వాత వేద్దాంలే.
1: నేను లోపలికి రానా?
0: వద్దు వద్దమ్మా, మీరు ఇక్కడే ఉండండి.
1: డాక్టర్ గారు, నా బాబుకు తగ్గిపోతుందా? వాడు ఇంకా కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. నా పిల్లవాడికి ఏమైనా అయితే?
0: అరే, నేను చెప్పాను కదమ్మా, అతనికి తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. గోపాల్ బాబు, పాలు తాగించావా? మరి మీది పట్నం కాదుగా?
1: అవును, నేను ఈ పట్నవాసిని కాదు డాక్టర్ గారు, ఇక్కడ నుండి చాలా దూరంలో ఉన్న ఒక పల్లెటూరు నుండి వచ్చాను.
0: పల్లెటూరు నుంచా?
1: అవును డాక్టర్ గారు.
0: మీ పేరు?
1: వీణ.
0: పేరైతే వేరుగా ఉంది, కానీ ఈమె ఆకారం.
1: మీరేమన్నా అన్నారా డాక్టర్ గారు?
0: ఏం లేదు ఏం లేదు, ఊరికే ఏదో ఆలోచన వచ్చింది. సరే, మీరు పల్లెటూరు నుంచి పిల్లవాడితో ఒంటరిగా ఎలా వచ్చారు?
1: ఏం చెప్పమన్నారు. నాకు ఎలాంటి కఠిన పరిస్థితి వచ్చిందంటే అనుకోకుండా హఠాత్తుగా ఈ చిన్న పిల్లవాడిని తీసుకుని బ్రతుకు తెరు కోసం ఇలా పట్నం రావాల్సి వచ్చింది.
0: మీకు అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ?
1: లేరు డాక్టర్ గారు, లేరు. మా తల్లి కొడుకులు ఇక్కడే కాదు, ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు.
0: మై గాడ్. అయితే ఈ పట్నంలో మీకు నిజంగానే ఎవరు అయిన వాళ్ళు లేరా?
1: ఎవ్వరూ లేరు.
0: మరి
1: డాక్టర్ గారు, అనాథను, దురదృష్టవంతురాలైన నేను ఈ పిల్లాన్ని తీసుకుని పట్నం రావడానికి వెనుక ఒక పెద్ద కథ ఉంది డాక్టర్ గారు.
0: ఓహో, ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఆ వివరాలను నేను తెలుసుకోవచ్చా?
1: నాలాంటి దురదృష్టవంతురాలికి సకాలంలో సహకరించిన మిమ్మల్ని నా జీవిత కథ చెప్పి మరింత ఇబ్బంది పెట్టమంటారా?
0: నేను డాక్టర్నమ్మా, మానవ మాతలు ఎవైనా సరే కాపాడుతున్న ధర్మం. మీ గాథ విని నాకు వీలైనంత సహాయం తప్పక చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చెప్పండి వీణ గారు.
1: కానీ డాక్టర్ గారు,
0: మీరు సందేహించాల్సిన పనే లేదు, నేను వింటాను, చెప్పండి.
1: నా దురదృష్టం చూడండి, నా భర్త వడ్డీ వ్యాపారి వద్ద మా ఇల్లు తాకట్టు పెట్టి కొంత డబ్బు వడ్డీకి తీసుకున్నారట. ఆ తర్వాత ఆయన చనిపోయారు.
0: మై గాడ్.
1: తాకట్టు పత్రాలు మాకు చూపించి వడ్డీ వ్యాపారి మా తల్లి కొడుకులు నా ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు.
0: అయ్యయ్యో,
1: నేను ఇల్లు పోగొట్టుకుని.
0: మరి మీ అమ్మగారు వంటికి వెళ్ళలేదా?
1: అంత అదృష్టం కూడా నా డాక్టర్ గారు, నా తల్లిదండ్రులు అంతకుముందే చనిపోయారు.
0: అయ్యయ్యో,
1: ఆయన వాళ్ళనుకునే బంధువు ఒక్క మేనమా ఉన్నాడు, కన్నాయి మామ. నా కొడుకుతో నేను మా మేనమామ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నాను, కానీ నా దురదృష్టం అక్కడికి నాతో పాటు చేరింది. నా మేనమామ పెద్ద తాగుబోతూ.
0: ఇంతకీ మీరు మీ మేనమామ గారు ఎందుకు విడిచిపెట్టినట్టు?
1: ఇందాకే చెప్పాను కదా, నా దురదృష్టం నన్ను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెన్నాడుతూనే ఉంది.
0: వీణ గారు,
1: ఇన్నాళ్లకు నా గోడు విని మంచి మనిషి తారసపడేట్లు చేశాడు భగవంతుడు. మీకు నా గాథను చెప్పుకుంటే కొంచెమైనా మనసు కూతుట పడుతుంది.
0: పర్లేదు, చెప్పండి.
1: చెప్తాను.
2: గోవింద్, రే గోవింద్, నువ్వేం చేస్తున్నారా?
3: నా పాఠం చదువుకుంటున్నాను తాతగారు.
2: వాహో వా, అమ్మ నన్ను మావగారు అంటుంది, మరి వీడేమో తాతగారు అంటాడు. మంచిదిరా బాబు, మంచిది. అవును, నీ తాతగారికి నువ్వు పని చేసి పెడతావా?
3: ఏం తాతగారు,
2: నువ్వు తమాలి ఇల్లెరుగుదు కదా.
3: తమాలా?
2: అదే మన ఇంటి కుడి పక్కనుంది, ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావు కూడా.
3: నాకు తెలుసు తాతగారు.
2: అయితే ఈ సీసా పట్టుకో, తొందరగా వెళ్ళి మూడు పావులు సారా పట్ల తమాల దగ్గర నుంచి. తాతగారు

0: ఏమన్నారని చెప్పు.
1: నేను ఇప్పుడు పాఠం చదువుకోవాలి తాతగారు.
0: అరే అక్కడి నుంచి వచ్చా చదువుకోరా.
1: లేదు, ఆ రోజు మీకోసం ఆ సారా తెలడానికి వెళ్ళానా, ఆ తమ్మాలి కుక్కలు నా మీదకు దూకాయి. వాటి నుండి తప్పించుకోవడానికి నేను పరిగెత్తాను, అంతే ఎదురు దెబ్బ తగిలి పడిపోయాను. ఎడంకలు కొట్టుకుపోయింది. అమ్మ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళాను తాతగారు.
0: ఏమన్నారా, వెళ్ళవా బద్మాష్. ఈ ఇంట్లో నీది మీ అమ్మది కాదురా, నా ఆజ్ఞ పాటించాలి. చూస్తాను నువ్వు నా ఆజ్ఞ ఎలా పాటించవు. అరే ఇంకెక్కడ నిలబడవరా, వెళ్ళు. వెళ్తావా నీ చెవులు ఒకటి. అరే చెప్పరా, డబ్బులు తర్వాత ఇస్తామని.
1: కానీ ఆ రోజున తమ్మాలి డబ్బులు లేకుండా సారా ఇవ్వనన్నాడు.
0: అరే వెళ్ళరా, ఇవాళ అతనేమి అంటూ అప్పు ఇచ్చేస్తాడు. త్వరగా వెళ్ళు. ఆ సీసా.

0: అరే చెప్పరా డబ్బులు తర్వాత ఇస్తామని.
1: కానీ ఆ రోజు తమ్మ డబ్బులు లేకుండా సారా ఇవ్వనన్నాడు.
0: అరే వెళ్ళరా, ఇవాళ అతని అంటు అప్పు ఇచ్చేస్తాడు, త్వరగా వెళ్ళు. ఆ సీసా జాగ్రత్త సుమా, జాగ్రత్తగా తీసుకురా. మధ్యలో నువ్వు ఆటపాటల్లో పట్టావంటే కాళ్ళు విరగొడతాను, అర్థమైందా? వెళ్ళు వెళ్ళరా వెళ్ళు.
2: గోవిందర్ ఎక్కడికి పంపించారు?
0: వాడు నాకు పని మీద పంపించాలే, అయినా నువ్వెందుకు అడుగుతున్నావు?
2: వాడు తన పాఠం చదువుకుంటున్నాడు. ఇందాక నాకు ఆకలిగా ఉందని కూడా అన్నాడు. మీరు వాడికంటే నన్ను పంపించుంటే బాగుండేది.
0: ఏమవుతున్నావు? సారా దేవుడని నిన్ను పంపనా?
2: కానీ మావయ్య, అంత చిన్న పిల్లాడి చేతి ఇలాంటి చెడ్డ పనులు చేయించడం మంచిదేనా?
0: నీచురాలా, నా ఎంగిలి మెతుకులతో బతికే నువ్వు నాకు మంచి చెడ్డల గురించి పాఠాలు చెప్తున్నావా? జాగ్రత్త, ఒకవేళ ఇంకెప్పుడన్నా నా పనుల్లో మీనమేషాలు లెక్క పెట్టావంటే మర్యాద దక్కలు. సాయ్, ఆ పిల్లడేంటే? ఒకవేళ నేను చెప్పినట్లు నడవకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. జాగ్రత్త
2: మావయ్య.
0: నా కళ కనిపించకు.
2: కానీ మావయ్య, నేను ఒక తల్లిని, తల్లి తన బిడ్డ బాగోగులు.
0: ఏమిటే నోరు చేసుకుంటున్నావు? వంటింట్లో పని చేసుకో. వెళ్తావా లేక?
2: వెళ్తున్నా వెళ్తున్నా.
0: అరే గోవింద్, తీసుకొచ్చావా?
1: ఇదిగో తీసుకోండి. తమాదన్నాడు ఇవాళ దీంతో కలుపుకొని మొత్తం 150 అయిందంట. రేపటి కల్లా మొత్తం బాకీ తీర్చేయాలంట.
0: సరే సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు?
1: అక్కడ కూర్చొని పాఠం చదువుకుంటాను.
0: ఏంట్రా పాఠం అంటావు? పాఠం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు. వెళ్ళా వెళ్ళి బీడీ వెలిగించుకోవడానికి పొయ్యిలోంచి కాలుతున్న బొగ్గు ఒకటి పట్టుకురా.
1: మంచిది. అలాగే
0: దొంగగాడి 150 రూపాయలు అప్పని చెప్పి ఆనందం అంతా పాడు చేసాడు.
1: తాతగారు ఇదిగో తీసుకోండి బొగ్గు.
0: అరే నువ్వు వస్తూ వస్తుండగానే ఇది ఆరిపోయిందిరా. ఇదిగో విను, ఈ బీడి తీసుకో, వంటింట్లోకి వెళ్ళి నువ్వే కాల్చుకురా. ఒకవేళ బీడి ఆరిపోయిందో లెంపకాయలు తింటావు. జాగ్రత్త చూడు, వెలిగించి ఒక దమ్ము లాగి మరీ తీసుకురా.
1: మంచిది. అలాగేనండి.
0: చూద్దాం ఆ దౌర్భాగ్యుడు ఈ సీసాలో పంపింది ఎంతో. బానే ఉంది. గ్లాస్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉంది.
2: అయ్యో ఏమిటా, ఏమిటి నువ్వు పూలు కూడా కలుస్తున్నావా? చెప్పు కలుస్తున్నావు.
0: ఇంత చిన్న విషయానికి నీ కొడుకుని చంపి పారేద్దామని ఉద్దేశం ఏంటి? నేనే వాణ్ణి బీడీ వెలిగించి పడురమ్మన్నాను.
2: మీరు చెప్పారా?
0: అవును, నేను ఈ మధ్య చూస్తున్నాను నువ్వు నీ హద్దులు మీరిపోతున్నావు. చూడు, ఈ కన్నాయి కూడా చాలా వంకర మనిషి. ఈ ఇంట్లో బాగా ఆలోచించి అడుగుపోయి, అందులోనే నీకు మేలు జరుగుతుంది.
2: కోపగించుకోకండి మావయ్య, మీరు బీడీ వెలిగించుకోవడానికి ఇదిగో అగ్గి పెట్టే, దీంతో వెలిగించుకోండి. బాబు గోవింద్, నేను బట్టలు ఉతకడానికి చెరువుకి వెళ్తున్నాను. నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడే కూర్చుని పాఠం చదువుకో, బయటకి ఎక్కడికి వెళ్ళకు.
1: అలాగేనమ్మా.
0: ఏదన్నా కాస్త కారకారంగా నోటికి తగిలితే గాని ఈ సారాలో మజయ్యరాదు. అరే గోవిందా, గోవిందా.
1: ఏంటి తాతగారు,
0: ఆమ్లెట్ తింటావరా?
1: ఓ తింటాను, మీ దగ్గర ఉందా ఆమ్లెట్ తాతగారు?
0: రేయ్ నువ్వు ఒక పని చేస్తే ఆమ్లెట్ ఇప్పుడే తయారవుతుందిరా. అదిగో చూస్తున్నావు కదా మాధల్ ఇంటి పక్కనే ఉన్న కోళ్లపాక.
1: చూస్తున్నాను.
0: నేను ఇందాక అటు వెళ్ళానురా, ఆ కోళ్లపాకలో 7-8 గుడ్లు పడున్నాయి. నువ్వు ఒక తుండుగుడ్డ తీసుకుని నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి ఆ గుడ్లన్నీ తుండుగుడ్డలో చుట్టబెట్టుకుని వచ్చేసాయి. ఇక అప్పుడు తయారవుతుంది ఆమ్లెట్.
1: వద్దు తాతగారు వద్దు, నా వల్ల ఈ పని కాదు. ఆ రోజు జరిగిన సంగతి మీరు మర్చిపోయారో ఏమో. మీరు చెప్పారని మన పొరిగింటి దొడ్లో ఉన్న చెంబెత్తుకొచ్చాను. దానివల్ల అమ్మకి, పొరుగున ఉన్న మా అమ్మకి మధ్య ఎంత పెద్ద పోట్లాట జరిగింది.
0: అరే ఆ రోజు సంగతి వేర్రా, ఇవాళ నేను ముందుగానే నీ చేత జెండా పంపుతానని మాతలతో చెప్పొచ్చాను. వాడు ఏం అండవు, వెళ్ళరా గోవింద్, నెమ్మదిగా గుడ్లు పట్టుకొచ్చి.
1: వద్దు తాతగారు, నాకు భయం వేస్తుంది.
0: నువ్వు చిన్నగా ఒప్పుకోరా, చూస్తున్నాగా ఈ బెత్తం చెత్త కింద కొట్టేస్తాను.
1: ఒకవేళ ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే?
0: వెళతావా లేక వెయ్యనా బెత్తంతో?
1: వద్దు వద్దు, నేను వెళ్తున్నా.
0: చూడు గుడ్లు తీసుకునే ఇంట్లో అడుగుపెట్టు, లేకపోతే నీ గుడ్లు పీకేస్తా.

0: నీతో విషయం
1: చెప్పాలని. ఏంటి నేను ఒక మనిషిగా బ్రతకాలని కోరిక. మరి ఆ కోరిక కోసం నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో మాత్రం ఎవ్వరికీ తెలియదు.
2: ఆ నీచుడు తాగుబోతు కేవలం నీకే కాదు మొత్తం సమాజానికి.
1: డాక్టర్ గారు, గోవింద్ని చెడు మార్గాలు పట్టించడంతోనే అతని నీచత్వం ఆగలేదు. సారాకి డబ్బులు లేకపోయినప్పుడల్లా దౌర్భాగ్యరాజు నా పరువును కూడా పన్నం కాసే ప్రయత్నం చేశాడు. ఇంకేం చెప్పడు, గడిచిపోయిన జీవితం ఇప్పటిదాకా నా వెంట పడుతూనే ఉంది డాక్టర్ గారు. కానీ నేను దాన్ని ఎలా మర్చిపోనో అర్థం కావడం లేదు. మీ దగ్గర నాకు ఏ దాపరికం లేదు. ఆ సాయంత్రం అమ్మో ఎంత భయంకరమైనది. నేను గోవిందుని నిద్రపుచ్చడానికి పక్కసారి చేస్తున్నాను.
3: దౌర్భాగ్యుడా, అప్పుడు కొన్ని తాగడానికి నీకు సిగ్గు లేదు. ఒకసారి నువ్వు వస్తావు, మరోసారి పిల్లని పంపావు. నీ బాబుకి నీ తాతకి నేనేదో బాకీ ఉన్నట్టు తయారుగా వచ్చిందనుకున్నావా? అప్పుతో తాగిస్తావు, మరి డబ్బులు మాత్రం ఇవ్వవు. కానీ నేను నిర్ణయం చేసుకున్నా, ఈవేళ బాకీ వసూలు చేస్తే గాని కదల్లా.
2: తమాలన్నా, కాస్తంత బాకీ కోసం ఇన్ని నానా మాటలని నా పరువు తీడు ఎంతవరకు సరైంది? ఈ మధ్యలో చేతిలో డబ్బు అడక కాస్త ఇబ్బందిగా ఉంది. డబ్బు చేతిలోకి వచ్చిన రోజున నీ బాకీ అంతా తీర్చేస్తాను.
3: అరే ఎందుకు అబద్ధాలు ఆడతావు? నీ సంగతిలో నాకు తెలియవని అనుకుంటున్నా. ఆ రోజున గిరిబాబుకి నీ మేనగోడలను అప్పగిస్తానని ఆయన దగ్గర 500 వసూలు చేయలేదా?
2: కాస్త నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా. లోపల వీణ తన కొడుకు నిద్రపుస్తోంది, అది కాస్త వినదంటే ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది.
3: ఆవిడ వింటేనే వినకపోతాను. నాకేమవుతుంది? డబ్బు దగ్గర నేనెవ్వరిని వదిలిపెట్టను.
2: తమాలన్నా, ఇది నీ ఎంత పెద్ద అప్పంటే త్వరగా తీర్చలేను. ఒక వినపి వింటావా?
4: చెప్పు.
2: నా మేనకోడలు చెయ్యి నీ చేతిలోకి తీసుకుని నాకు నీ అప్పు నుండి విముక్తి కలిగించు.
3: అబ్బా, ఏం చెప్పావు? నేను పిల్లా జల్లగల సంసారం, ఇంకో ఆపద మెడకు తగిలించుకోనా?
2: నువ్వు కూడా ఒట్టి మూర్ఖుడివే, మెడకెందుకు కట్టుకోవడం? వీణ వారంలో 2-3 రోజులు నీ మనసును సంతోష పెడుతుంది.

0: నువ్వు నా పూదినేస్తావు. ఏ
1: అవును, ఇది నాకు సమ్మతమే, కానీ వీణ ఒప్పుకుంటుందా అని.
0: దాని గురించి చింతించకు, నేను స్వయంగా దాన్ని చెయ్యి పట్టుకుని నీ చేతిలో పెడతాను. చెప్పు, సంతోషమేనా? సంతోషం. అయితే నేను వెళ్ళి కాస్త వీణను పిలుస్తాను.
1: అలాగే.
0: వీణా, అమ్మా, తల్లి, వీణా.
2: ఏంటి మావయ్య, ఎందుకు పిలిచారు?
0: చూడమ్మా, ఈయన మన పొరుగులో ఉండే తమాల్ గారు. వీరితో కాస్త అవసరమైన మాటలు మాట్లాడాలి. రాత్రికి భోజనం కూడా వీరు మనతోనే చేస్తారు. నేను బజారుకి వెళ్ళి చేపలు కొనుక్కొస్తాను. నువ్వు వంటింట్లో మిగతా ఏర్పాట్లు చేసుకో. ఇంకొకటి, వీరిక్కడికి వచ్చిన సంగతి ఎవ్వరికి తెలియకూడదు. మంచి, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
2: అలాగే మావయ్య, మంచిది. ఏం తమాల్ గారు, అదేంటి నా చేయి పెట్టుకుంటున్నారేంటి? వదలండి, వదలండి, వదలండి.

0: గోవింద్ నాన్న, గోవింద్
1: ఏమిటమ్మా?
0: మాట్లాడుకు, మాట్లాడకుండా బయలుదేరు. లే, మనం వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి.
1: ఎక్కడికమ్మా?
0: మాట్లాడుకో, మాట్లాడుకో, నిశ్శబ్దం. ఆ చీకటి రాత్రిలో నేను నా కొడుకును తీసుకుని ఆ నరకపు మంటల నుండి రక్షించుకోవడానికి ఏ ఆలోచన లేకుండా, ఎవరి సహాయం లేకుండా పారిపోయి వచ్చాను డాక్టర్. కానీ దురదృష్టవంతురాలు నేను నా మీద, మీకెందుకు ఇంత చాలి కలుగుతోంది డాక్టర్ గారు? అనుకోవడం లేదు డాక్టర్ గారు, బ్రతకడం లేదు.
2: నువ్వు జీవితం చీకటి భాగంగా చూసా, ఎప్పుడైనా వెలుగును కూడా చూడటానికి ప్రయత్నించు. నీ కొడుకుని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడమే నీ ధర్మమని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు నీ కోసం కాదు, నీ కొడుకు కోసమే జీవించాలి.
0: అవును అవును డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజం.
2: అదృష్టం నీకు కలిసి రాలేదు, కానీ ఎవరికి తెలుసు, రేపు నీ కుమారుడే చదువుకుని ఒక గొప్ప మనిషి కావచ్చు.
0: నాలాంటి దురదృష్టవంతురాలు కొడుకు గొప్ప మనిషి అవుతాడా? ఏ మాట్లాడుతున్నారు డాక్టర్ గారు?
2: ఏది అసంభవం కాదు, కానీ నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళాలి.
0: అలాగే.
2: ఇప్పుడు చెప్పండి,
0: మీరు జీవించి ఉండడానికి నాకు ఎలా ప్రారంభిస్తున్నారో అలాగే అలాగే మా ఇద్దరికి శరణు కూడా ఇస్తారా డాక్టర్ గారు?
2: ఏంటి శరణ?
0: అవును అవును డాక్టర్ గారు, నేను మీ ఇంటి పనులు చేస్తాను, నేను మీ ఇంట్లో పని మనిషిగా ఉంటారు డాక్టర్ గారు. చెప్పండి, మీరు మా తల్లి కొడుకులకు ఆశ్రయం ఇస్తారా డాక్టర్ గారు?
2: ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషి హోదాలు కాదు, ఒక సోదరివై ఉండాలి. భగవంతుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. రా చూడు గోవింద్ పరిస్థితి ఎలా ఉందా. ఏం గోపాల్?
3: డాక్టరే, ఇదిగో చూడండి, పిల్లవాడు శుభ్రంగా పూర్తిగా నయమైపోయాడు. పాలు తాగాడు, మందు వేసుకున్నాడు, మరి ఇప్పుడు హాయిగా నిద్ర కూడా
0: పోతున్నాడు.
3: ఇతను మేల్కొన్నాడే
0: అమ్మా.
2: గోపాల్
3: బాబు,
2: ఇక్కడ నుంచి వీడు మనతోనే ఉంటారు. ఇప్పుడు షాప్స్ అని తెరిచి ఉంటాయి కదా. అయితే ఒక పంచి, నువ్వు ఇంట్లో పని పూర్తి చేసుకుని వీళ్ళని తీసుకుని కాస్త బజార్కి వెళ్ళరా. వీళ్ళకి వీళ్ళ అబ్బాయికి బట్టలు కొనుక్కురా. ఇదిగో డబ్బు.
3: మంచిది డాక్టర్ బాబు.
2: చూడు, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను.
3: అలాగే బాబు.
2: వెళ్ళొస్తాను వెండి గారు.
4: అట్టయ్య గారు, మీరకి ఎప్పటికీ ఇక్కడే ఉంటారు కదా.
0: అవును.

0: డాక్టర్ గారి ఆదేశం అదే.
1: అయితే అయితే చాలా సంతోషం అక్క.
0: గోపాల్, ఈ గోడ మీద ఈ ఫోటో ఎవరిది?
2: అమ్మా అమ్మా చూడు, ఈ గోడ మీద నీ ఫోటో తగిలించి ఉంది.
0: లేదు బాబు, ఇది నా ఫోటో కాదు, నా పోలికలే ఉన్న మరో స్త్రీది. గోపాల్, ఎవరిది ఫోటో?
1: నీ ఇంటి యజమానురాలు ప్రతిమాదేవి.
0: ప్రతిమాదేవిదా? డాక్టర్ గారి భార్యదా?
1: అవునక్క, ఆమె ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు, మూడేళ్లు కావస్తుంది. ప్రతిమాదేవి పావడంతో పాటు ఇంట్లోని సుఖ సంతోషాలు కూడా వెళ్ళిపోయాయక్క, వెళ్ళిపోయాయి.
0: అంత హఠాత్తుగా ఎలా చనిపోయారు?
1: ఆమె చాలా కాలంగా జబ్బుతో బాధపడింది అక్క. మన డాక్టర్ గారు బాగా కట్టుబాటు ఉన్న మనిషి. ఆ రోజు మా యజమానురాలి పరిస్థితి చాలా చాలా ప్రమాదంగా ఉంది అక్క, జీవితపు చివరి క్షణాలు లెక్క పెడుతూ ఉంది. అకస్మాత్తుగా డాక్టర్ గారికి హాస్పిటల్ నుండి త్వరగా రమ్మని ఓ కబురు వచ్చి మరి ఆయన అడిగి తప్పలేదు. మరి ఆయన తిరిగి రాకపోరమే యజమానురాలు ఈ ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిపోయిందక్క. పశ్చాత్తాపం అగ్ని ఇప్పటిదాకా డాక్టర్ గారి హృదయాన్ని కాల్చి పూర్తి చేస్తుంది. మీరు రావడం చాలా మంచిదైందక్క, మిమ్మల్ని చూసి మా యజమానురాలే మళ్ళీ జీవించి వచ్చిందా అన్న భ్రమ కలుగుతుందక్క, కలుగుతుంది. సరిగ్గా అన్ని మీ పోలికలే, తేడా కేవలం మీ పెదవు కింద ఉన్న పుట్టుమచ్చ ఒకటేనక్క, ఒకటే.
0: ఏంటి?

0: రోజు మళ్ళీ ఆ కార్తీక శుక్ల దశమి వచ్చింది. ఇదే రోజున ఇదే రోజున నా ప్రతిమ నన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది. నేను ఆమెను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత అధికంగా ఆమె జ్ఞాపకం నన్ను బాధిస్తుంది.
1: అరే ఇదేమి డాక్టర్ గారు, ఈరోజు మీరు మళ్ళీ యజమానుడు అనపడటం ముందు
0: ఏం చేయను గోపాల్. లక్ష ప్రయత్నాలు చేసి కూడా నేను ప్రతిమను మర్చిపోలేకపోతున్నాను. గోపాల్ నువ్వు నాకు నౌకరి కాదు, మిత్రుడి కూడా సుఖదుఖాల్లో వెంటవుతూ ఉన్నవాడి కూడా. నీ దగ్గర దాపరికి వీడు చెప్పు, రెండవ ప్రతిమ మన ఇంటిలో వచ్చిందని నీకు సంతోషంగా ఉంది. కానీ గోపాల్ నీకు తెలియదు
1: బాబు, మీరు చెప్తూ చెప్తూ ఆగిపోయారు.
0: ఈ రెండవ ప్రతిమ అంటే వీణను చూశాకే నన్ను ప్రతిమ ఎక్కువగా వేధిస్తోంది.
1: అయితే వీణకు ఇంటి నుండి వేడుకొని చెప్పేస్తే?
0: లేదు గోపాల్, లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆమె అసహాయురాలు, పైగా దుఃఖంలో ఉంది. ఆమెకి ఎక్కడికి వెళ్ళదు, ఇక ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది మన దగ్గర. నేను ఈ వీణ కారణంగానే ప్రతిమను శాశ్వతంగా మర్చిపోతాననుకున్నాను. ఈరోజు నాకు మాటి మాటికి ప్రతిమకు నేను వాక్య కోసం ఇచ్చిన వాగ్దానమే జ్ఞాపకం వస్తుంది.
1: ఏమిటో వాగ్దానం బాబు?
0: ఒకరోజు ఆమె చాలా బాధగా నా చెయ్యి పట్టుకుని నన్ను అడిగింది, రమేష్ నేను చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుంటావు కదా. ఇది విని నేను క్షణించిపోయాను.
1: బాబు
0: నేను ఆమె మీద ఉట్టేసి ఆమెతో అన్నాను, నువ్వు

0: నువ్వు శాశ్వతంగా మాయతే ఉంటావు. నా మనస్సు అనే మందిరంలో నువ్వు తప్ప ఇంకెవరి మూర్తి ఎప్పటికీ స్థాపించబడదు. నా ఈ వాక్తాన్ని విని ఆమె ఎండిన పెదవుల మీద వికసించిన చిరునవ్వు కాంతి రాత్రి నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. చెప్పు బాబు, చెప్పు
1: బాబు.
0: ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆమె ఎలా మర్చిపోవని చెప్పు.
2: గోపాల్, గోపాల్.
1: ఏమిటక్క?
2: డాక్టర్ గారిని కాస్త ఆగమను, నేను వారి కోసం పాలు వేడి చేసి తెస్తున్నాను.
3: వద్దు వద్దు, నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాను. గోపాల్ వీడితో చెప్పు, నేను తిరిగి వచ్చే పాలు తాగుతానని చెప్పు.
1: అలా కాదు, వీణక్క పాలు తెచ్చేస్తుంది, తాగే వెళ్ళండి.
3: వద్దు గోపాల్, వద్దు, నేను తొందరగా వెళ్ళాను.
1: వీణక్క, డాక్టర్ గారు ఏదో తొందర పని మీద వెళ్ళిపోయారు, పాలు అలాగే ఉంచి తిరిగి వచ్చాక తాగుతారు. మీరా కళ్యాణ్ గారు? రెండు రెండు రెండు రెండు రెండు. నేను ముందే చెప్తున్నాను, మీ డాక్టర్ గారు అయితే ఇంట్లో లేరు.
2: ఏమన్నా? నా డాక్టర్ గారు ఇంట్లో లేరా?
1: అవును కళ్యాణ్ గారు, మీ డాక్టర్ గారు ఎక్కడికో వెళ్ళారు.
2: నిజమే చెప్తున్నావా?
1: నేనెందుకు అబద్ధం ఆడతాను, నేనే చెప్పాను కదా ఆయన ఇంటివద్ద లేరని.
2: అదేలా అవుతుంది, నేను ముందే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అపాయింట్మెంట్ కి కాస్త ముందే వచ్చాను.
1: బహుశా అందుకే డాక్టర్ గారు.
2: చెప్పు.
1: నా ఉద్దేశం ఏమిటంటే, బహుశా మీ నుండి రక్షింపబడ్డానికి వారు ఈ రోజును వెళ్లే సమయాన్ని కంటే కాస్త ముందే వెళ్ళిపోయారు. పందుర్లో పాలు కూడా తాగలేదు.
2: ఇదిగో గోపాల్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు.
1: లేదు మాంసం, నేనెందుకు మిమ్మల్ని అవమానిస్తాను? మీ అవమానం స్వయంగా మీరే చేసుకుంటున్నారు. మీకు భర్త లేడు, ఇటు డాక్టర్ గారు కూడా భార్య లేకుండా ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి మీరు వైద్యం చేయించుకునే నెపంతో ఆయనతో స్నేహం కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది డాక్టర్ గారికి ఇష్టం లేదు. ఆ కారణం చేస్తే డాక్టర్ గారు మీరంటే తప్పించుకు తిరుగుతున్నారు.
2: నువ్వు నన్ను అంత తక్కువే అనుకుంటున్నావా?
1: మీరు ఎలాంటి వారైనా కానీ డాక్టర్ గారిని మీరు దొంగ రోజుగా మీ వలలో వేసుకోవాలని చేసే ఈ ప్రయత్నం.
2: గోపాల్, మీ బాబుని కట్టిపెట్టు. ఒక మామూలు నౌకరు అయ్యుండి నా గౌరవం మీద దాడి చేస్తావా?
1: మీహింస, మీకు చెడు అనిపించినా మంచి అనిపించినా నేను మాత్రం తిన్నగానే చెప్తున్నాను. మీ ఈ ప్రేమ జబ్బుకి వైద్యం చేయడానికి మా డాక్టర్ గారి దగ్గర ఏ మందు లేదు.
2: ఇది మీ డాక్టర్ గారు చెప్పారా?
1: ఎవరు చెప్తే? కానీ మా డాక్టర్ గారు గాజు పెంకును వజ్రం అనుకునేంత మూర్ఖుడు మాత్రం కాదు.
2: అంటే నీ ఉద్దేశం నేను డబ్బు దాహం ఉన్న స్త్రీనని, నా సాంగత్యంలో ఉంటే మీ డాక్టర్ గారి జీవితం పాడవుతుంది అనేనా?
1: ఇది నేనే చెప్పగలను, ఆ ఒక్కడు మాత్రం చెప్పగలను. మా డాక్టర్ గారు కళ్ళు చెవులు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి అని.
2: ఓహో, కానీ గోపాల్ నా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మీ డాక్టర్ గారు కళ్ళున్న అంధులయ్యారు అని. ఒక ఆవుని దాని జాతి ఏమిటో, దాని అమ్మెవరో బాబెవరో తెలుసుకోకుండా చాలా శ్రద్ధగా ఇంట్లో కట్టేసి పెంచుతున్నారని తెలిసింది.
1: కళ్యాణ్ గారు, కాస్త నోరు సంభాలించుకుని మాట్లాడండి.
4: ఏమైంది తమ్ముడు, ఎందుకంత కోపగించుకుంటున్నా?
1: ఏమి లేదనక్క, ఈవిడ
4: ఏమా ఈ పని మీద వచ్చారు మీరు?
2: అది అడగడానికి నిజెవరు, నేను ఎందుకు వచ్చానో కారణం నీకెందుకు చెప్పాలి? నిజం చెప్తున్నాను గోపాల్, మొత్తం పట్టణం అంతా మీ డాక్టర్ గారి ముఖాన ఉమ్మేస్తున్నారు.
1: ఏమంటున్నావు?
2: అరే, మురికి కాలలోంచి ఎత్తబడిన ఒక మురికి స్త్రీకి హాస్పిటల్లో పనిపించడానికి తన సాయ శక్తిలా ప్రయత్నిస్తున్నారు మీ డాక్టర్ గారు. ఇప్పటి వరకు ఈ విషయం జననోళ్లలోనే నానింది. ఇహ ముందు ముందు
1: ఇంకా ఎలాగో వాగితే ఈ నోట్లోంచి నాలుగు పీకేస్తారు.
2: అరే పోపోరే, ఈ బెదిరింపులు నా దగ్గర చెల్లవు, నేను వెళ్తున్నాను.
1: వెనక వెనక మాటలు మనసులో పెట్టుకోకు. అరే, వంటింట్లో ఏదో మాడిపోతుందాక.
4: నేనేం వింటున్నాను, నా వల్ల సమాజంలో డాక్టర్ గారికి చెడ్డ పేరు వస్తుందా?

0: Baban? Baban! Ver lan. Bunu bir kıra. Hadi. Geldi görürsün o.
1: Nere? Gopal, Gopal lopal vantitlu panchestunnadu. Undandi, nenu atanni pampistanu.
0: Aagu, mundu oka santoshakaramaina vartha vinu. Poyina varam hospital lo daivu job kosam nuvvu interview ichchavu kada. అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు. అపాయింట్మెంట్ లెటర్ బహుశా తొందరగానే వస్తుంది. వీణ, ఈ ఉద్యోగం చేసుకుంటూ నువ్వు నీ కొడుకుని బాగా చదివించి మంచి మనిషిగా చేయగలవు.
1: మీ ఉపకారానికి జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ గారు.
0: ఏమిటి వీణ, నోటి నుండి కృతజ్ఞత కానీ ముఖంలో విచారం?
1: డాక్టర్ గారు, నేను ఇక్కడ ఉండడం వల్ల మీకెంత నష్టం కలుగుతోందో మీకు తెలియదు. నేను మీ చెడ్డ పేరుకు కారుకురాలయ్యాను. నా వల్ల మీకు చెడు జరగడం నాకు ఇష్టం లేదు డాక్టర్ గారు. నాదే ఉంది, దురదృష్టంతో పుట్టాను, దురదృష్టంతో మరణిస్తాను. నన్ను ఇంటి నుండి తగలేయండి. వద్దు వద్దు వద్దు, నేను స్వయంగా వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను.
0: గోపాల్, గోపాల్,
2: డాక్టర్ బాబు మీరు ఎంత బాధపడుతున్నారు ఎందుకు?
0: చూడు, ఇవేనా ఉంటుందా, నిద్ర పోతుందా, నాకు మేల్కుందా, ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతాను అంటాను. అవును గోపాల్, నేను వెళ్ళాక ఎవరైనా వచ్చారా?
2: ఆ కళ్యాణ్ వచ్చింది సార్.
0: కళ్యాణ్?
2: కళ్యాణ్ వచ్చింది. ఆమె ఈ గారి ముందు అవాకలు చవాకలు కూడా పేలింది. అదే వీణకాయ ఇక్కడ ఉండటం వల్ల మీకు మచ్చొస్తుందట, జనం మీకు చెడ్డ పేరు ఆపాదిస్తున్నారట. నేనైతేనా ఆమెను తందాం అనుకున్నాను.
0: వీణ కారణంగా జనం నన్ను అపఖ్యాత పరిచేస్తున్నారు. చెయ్యని, మనకి నష్టం. నేటి ఈ ప్రపంచంలో ఎవరు కూడా సత్యం అసలు రూపాన్ని అర్థం చేసుకోవడం లేదు.
1: డాక్టర్ గారు, నా గురించి చింతించకండి. ఈ జరుగుతున్నదంతా నా దురదృష్టం వల్లనే. మీకు ఈ చెడ్డ పేరు కూడా నా వల్లనే. నేను వెళ్ళిపోతే
0: నువ్వు ససి మీద వెళ్తానలేదు. విను వీణ, నేను నిన్ను నా సోదరిగా భావిస్తున్నాను. ఇంకో విషయం, నీ రూపం స్వర్గస్థురాలైన నీ వదిన ప్రతిభతో చాలా దగ్గరగా ఉంది. మొదటి నేను చూసినప్పుడు అప్పుడే నా మసలకు వచ్చింది. నా ప్రతిమే నా చెల్లెల రూపం ధరించి నా వద్దకు వచ్చింది అని. కానీ కానీ ఇదేం దురదృష్టం, సమాజం నా ఈ పవిత్రమైన భావానికి విపరీతాలు చూపిస్తుందా?
1: అందుకే అందుకే డాక్టర్ గారు, నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోనివ్వండి అని అంటున్నాను.
0: కానీ ఒకవేళ వెళ్ళిపోయినా నా మీద అభాండం అసలు తొలగిపోదు.
1: ఆ అభాండం తొలగిపోవడానికి నా దగ్గర ఉపాయం ఉంది.
0: నాకు ఏ ఉపాయం అక్కర్లేదు. నేను సమాజాన్ని లక్ష్య పెట్టను. నీది నాది అన్నాచార్యుల పవిత్ర పంటమైనప్పుడు నేను సమాజానికి ఎందుకు భయపడాలి? నేను నీకు మాట ఇచ్చాను, నీ కొడుకుని గొప్పవాణి చేస్తానని. నేను ఈ వాగ్దానాన్ని పూర్తి చేస్తాను వీణ, వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. నీ కొడుకు మేలు కోసం నువ్వు ఇక్కడ ఉండవలసింది. నువ్వు ఇప్పటికి ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు నీ కొడుకు కోసమే జీవించాలి.
2: డాక్టర్ గారు,
0: ఏంటి గోపాల్,
2: బయట ఎవరో మనిషి వచ్చాడు, అతన్ని నేను ఇంతకు పూర్వం ఎప్పుడు చూడలేదా? అరే అరే, అతను సరాసరి లోపలికి వచ్చేస్తున్నాడా?
1: మీరా?
0: ఓ రండి రండి. అయితే మీరేనా వీణకు మామ గారు?
3: అవును, నేను వీణకు మామను, కన్నహాయ్.
0: ఓహో, కూర్చోండి. అలా నించున్నారు ఎందుకు?
3: వీణ, నిన్ను గోవిందుని వెతుకుతూ వెతుకుతూ నాకైతే ప్రాణమైపోయింది. నువ్వు ఇక్కడ హాయిగా ఉంటున్నావు.
1: ఎందుకు వచ్చారు ఇక్కడికి?
3: ఇక్కడికి ఎందుకు వచ్చానా? చూపించిదానా, నేను ఊరి నుంచి ఇంత దూరం కాలి నడకన నేను వెతకడానికి వచ్చాను. మన గోవింద్ కోసం తప్పించిపోయాననుకో. గోవే, అరే గోవే.
1: గోవింద్ స్కూల్కి వెళ్ళాడు.
3: స్కూల్కి వెళ్ళాడా? అయితే వెళ్ళి వీణ, వాడిని పిలుచుకురా, మనం త్వరగా వెళ్ళాలి, మన ఇంటికి
1: వెళ్ళిపోదాం.
3: రావా, నువ్వెందుకు రావు?
1: నేను రాను, చెప్పాను కదా నేను రాను.
4: తాతగారు, తాతగారు.
3: బాబు,

0: వచ్చేసావా రా గోవింద్, రానా రా, నేను నా గుండె రాసుకుంటాను.
1: ఆగండి నాన్న. గోవింద్ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు.
0: వీణా, ఇంతకు ముందు నువ్వు గోవింద్ స్కూల్కి వెళ్ళాను నాకు ఎందుకు అబద్ధం చెప్పావు?
1: నీ కూడా అబద్ధం మోసం అనే ముసుగులు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి రాలేదా? నీలాంటి అబద్ధాల కోరికి మోసగాడికి అబద్ధం చెప్పడంలో తప్పి ఉంది?
0: అబ్బా భలేగా చెప్పేవే, నువ్వు నిజంగా నా కన్నహాయికి తగిన మేనకోడు. మంచిది వీణా, ఇక వెళ్ళడానికి ఏర్పాటు చేయి.
1: మావయ్య నేను చెప్పాను కదా రాను, రానని చెప్పాను కదా.
0: అరే నువ్వు నీ మావయ్యకు గౌరవాన్ని పరువుని నడిబజార్లో బేరం వేయడానికి సిద్ధపడుతున్నావే. లేదు, నువ్వు నాతో రావాల్సిందే.
1: గోపా గోవిందుని కాస్త బజార్లో తిప్పుకురానన్న.
0: మంచిదక్క.
1: నీకు జ్ఞాపకం ఉందా మావయ్య, నేను నా కొడుకును తీసుకుని మీ ఇంటి నుండి ఎందుకు పారిపోయి వచ్చానో?
0: జ్ఞాపకం.
1: మరి అయితే ఇంకా నన్ను వెతుకుతూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? లేదు లేదు మావయ్య, నా సీలు అమ్మి మీరు సారా ఖర్చు సంపాదించుకున్నామనే నీచపు బుద్ధి ఎన్నటికీ పోదా మీకు. వెళ్ళండి వెళ్ళిపోండి, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకండి.
0: చూస్తాను వెళ్ళరావు. నేను
2: వేడికి ఇష్టం లేకపోతే ఆమెను బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకండి, మీకు ఇది మంచిది కాదు.
0: అరే నువ్వెవరయ్యా మావా కోడల మధ్య మాట్లాడడానికి? ఒకవేళ నేను పోలీసు సాయం తీసుకుని వేణుని ఇక్కడి నుంచి లాక్కెళ్ళి తిరిగి ఏం చేస్తావు?
2: ఆహా, నీకు ఇది తెలియదు అనుకుంటా. నేను కూడా పోలీసులు పిలిపించగలను. మీరు తాగి నా ఇంట్లో జరపడినందుకు, నాన్న అలాగే చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయించగలను. కానీ నువ్వు వేణుకు మేనమావు కనుక నేను ఆ పని చేయను.
3: మీరింతవరకు ఆత్మార్పణం నాటకం విన్నారు. తెలుగు సేతు, శ్రీమతి కె రాజేశ్వరి. నిర్వహణ డాక్టర్ పి రాంబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 8:45 గా వస్తుంది. సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
4: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మై మునీష్ శర్మ. ముఖ్య సమాచార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసరే భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖర్ సమ్మేళన్ మే శామిల్ హోనే కే లియే మెల్బర్న్ పహుంచే. భారత్ ఔర్ రూస్ నే బహుపక్షీయ మంచో పర్ ఆతంకవాద్ రోధీ సహయోగ్ కో మజబూత్ కర్నే కే లియే ప్రతిబద్ధతా దోహరాయి. రక్షా అనుసంధాన్ ఔర్ వికాస్ సంగఠన్ డిఆర్డిఓ నే ఒడిశా కే చాందీపుర్ మే లంబీ దూరీ కే గైడెడ్ రాకెట్ పినాకా కా సఫల్ ఫ్లైట్ టెస్ట్ కియా. कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा मानसून में सुधार से राहत मिली है, जुलाई में बारिश और तेज होने से खरीफ की बुआई में और तेजी आएगी. केंद्र सरकार ने बाढ़ प्रभावित राज्यों को हर संभव मदद का आश्वासन दिया. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ईरान के साथ संघर्ष विराम समाप्त होने की घोषणा की और विंबलडन टेनिस में यूक्रेन की मार्टा कोस्त्युक और चेक गणराज्य की लिंडा नोस्कोवा महिला सिंगल्स के सेमीफाइनल में पहुंची. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज तीन देशों की यात्रा के दूसरे चरण में ऑस्ट्रेलिया के मेलबर्न पहुंचे. हवाई अड्डे पर ऑस्ट्रेलिया की मंत्री क्लेयर ओ'नील ने प्रधानमंत्री की अगवानी की, उन्हें गार्ड ऑफ ऑनर भी दिया गया. मेलबर्न में सामुदायिक स्वागत समारोह में बड़ी संख्या में प्रवासी भारतीयों ने श्री मोदी का स्वागत किया. ब्यौरा हमारे संवाददाता से.
5: मेलबर्न में आज प्रधानमंत्री मोदी के स्वागत के लिए भारतीय समुदाय में जबरदस्त उत्साह देखने को मिला. बड़ी संख्या में प्रवासी भारतीयों ने उनका गर्मजोशी से स्वागत किया. कार्यक्रम से पहले प्रधानमंत्री ने भारतीय समुदाय के लोगों से मुलाकात की और उनका अभिवादन स्वीकार किया. सांस्कृतिक प्रस्तुति की शुरुआत ऑस्ट्रेलिया के पारंपरिक वाद्य यंत्र डिडजेरिडू और भारतीय तबले की अनूठी जुगलबंदी से हुई. दोनों वाद्य यंत्रों की सुर और ताल ने भारत और ऑस्ट्रेलिया की सांस्कृतिक साझेदारी को सजीव रूप में प्रस्तुत किया. इसके बाद मेलबर्न की प्रसिद्ध कथक नृत्यांग वीरांगना संचिता ओबरोल के नेतृत्व में कथक नृत्य की आकर्षक प्रस्तुति दी गई। कार्यक्रम का समापन

ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనుష గారు వయోలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. వినండి భైరవీ రాగాలాపన తానం పల్లవి సాహిత్యం బ్రౌవమ్మ శ్యామకృష్ణ పాలినివమ్మ ఆదితాళం ఖండనడ పల్లవి ఎత్తుగడ సమం నుండి పదగర్భం 8 అక్షరాలు వదిలి.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం విన్నారు. కుమారి ఎస్ అనూష గారు వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు మధుర గీతాలు విందాం.

విన్న ఈ పాట అభిమానం చిత్రంలోనిది. గానం ఘంటసాల, జిక్కి. గీతరచన సీనియర్ సముద్రాల. ఇప్పుడు విందాం గండికోట రహస్యం చిత్రంలో ఘంటసాల పిసుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

మహమ్మద్ రఫీక్ బృందంచే ఖవాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తి ప్రముఖ రచయిత ఆచార్య కోమెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం పుస్తక పరిచయం, పరిచయకర్త శ్రీమతి ధూళిపళ్ళ అరుణ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 చింది యక్షగానం మైరావణ కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం జానపద సంగీత కార్యక్రమంలో. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో వర్షభావ పరిస్థితులు, అనుకూల పంట సాగు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఈ అంశం గురించి వింటారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. 8:03 కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 25 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హిందూ.